ثبتوا وللمؤمنين.

శ్రోతలందరికీ రేడియో సాయి రజతోత్సవ వేడుకల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యక్ష ప్రసారాలకు ఆత్మీయ స్వాగతం. తమ దివ్య ఆశీస్సులనందించి స్వహస్తాలతో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ప్రారంభించిన

రేడియో సాయి రజతోత్సవ వేడుకలలో భాగంగా రేడియో సాయి తెలుగు ప్రసారాల 15వ వార్షికోత్సవం కూడా ఈ రోజు జరుపుకుంటున్నాం. స్వామి నిర్విరామంగా బోధించిన విషయాలతో వివిధ రూపాలలో ఆసక్తిదాయకంగా రూపొందించిన కార్యక్రమాలను వేద పఠనంతో ప్రారంభించుకుందాం.

అహంకారము, అసూయ, లోభము వంటి అరిషడ్వర్గముల మాయలో మనలోని దివ్యత్వం మరుగున పడుతుంది. ఆ దివ్యత్వాన్ని తట్టిలేపడానికే స్వామి మనల్ని దివ్యాత్మస్వరూపులారాని సంబోధించారు. వాస్తవంగా మనమెవరో తెలుసుకోమని ప్రోత్సహించారు.

మనమెవరో తెలుసుకోవడానికి మొట్టమొదటి ప్రతిబంధకం మన దేహమే. అందుకే స్వామి దేహాన్ని విలువలేని నగల పెట్టెతో పోల్చారు. దేహం మీద భ్రాంతి మనిషిలోని దైవత్వాన్ని మరుగుపరుస్తుంది. దగదగ మెరిసే వజ్రాభరణాలకే విలువ కాని అవి దాచి ఉంచిన పెట్టెకు ఏ విలువ ఉండదు. ఆ పెట్టె వంటిదే మానవ దేహం. లోపల ప్రకాశించే ఆత్మ నిజతత్వం దైవస్వరూపమే. నేనెవరనేది తెలుసుకోవడం ఎలా అని ప్రశ్నించిన ఒక భక్తునితో స్వామి, అదంత సులభం కాదు బంగారు, నేను రాసిన కథను వింటే చాలా వరకు బోధపడుతుంది అన్నారు. తై తై తై తై తై బొమ్మ స్వామి రాసిన ఆ కథను తిరుపతి బాలలు ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు.

0: ఓం శ్రీ సాయిరాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వ దేవతాతీత స్వరూపుడు, ప్రేమ స్వరూపుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు అనంత కోటి ప్రణామములు సమర్పిస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ హృదయపూర్వక సాయిరాం.
1: మహాభక్తులారా, మానవ జన్మ ఎత్తిన ఆత్మ పుట్టినది మొదలు తనలోని దివ్యత్వం ఏ విధంగా దూరమవుతుందో తెలుపుతూ స్వామివారు తైతై తైతై తై బొమ్మ, దీని తమాష చూడర మాయబొమ్మ అనే పాటను ప్రసాదించారు. ఆ పాటలోని ఒక్కొక్క చరణం ఒక్కొక్క జీవన సత్యాన్ని వివరించారు. ఆ పాటే ఇతివృత్తంగా సాగే ఈ హరికథను అందరూ సావధాన చిత్తులై ఆశాంతం విని ఆ స్వామివారి అపార కృపకు పాత్రులు కాగలరని కోరుతూ గోవిందనామస్మరణతో కథను ప్రారంభిస్తాం.

భక్తులారా, తల్లి గర్భాన పడడంతో జీవునిగా ఆత్మయాత్ర ప్రారంభమవుతుంది. తల్లి ఒడిలోని హాయిని అనుభవించడానికి ముందు తను విసర్జించిన మలమూత్రాలలోనే తేలుతూ ఆ జీవి గర్భచర నుండి విముక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ జీవి తల్లి కడుపులో పడే యాతన ఎవ్వరికీ అంతుపట్టదు. తల్లి గర్భాన నలుసుపుడుతుందని సంబరాలు చేసుకునే తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను చూసి విస్తుపోతూ ఆ జీవి ఇలా

0: పైపై పడిన ఆ జీవికి ఆనందమే లేదు. అయ్యో, మరో జన్మ ఎత్తానే, ఈ జన్మలో ఎలాంటి దుర్గతి దాపరించునో అని మతికోల్పోయి రోదిస్తూ ఉంటే కుటుంబం మాత్రం ఆనందంతో నవ్వుతూ ఉంటుంది. మట్టికి మలమూత్రానికి తేడా తెలియని ఆ స్థితిలో వాటిలోనే పడుతూ లేస్తూ ఎదుగుతూ ఉంటారు. సిగ్గు, అభిమానం వంటి భావన లేక ఆకలేస్తే ఏడుస్తూ, ఎవరైనా పలకరిస్తే కేరింతలు కొడుతూ బ్రతుకొక నాటకంగా సాగుతుంది.
1: బాల్యం ఆటపాటలతో గడుస్తుంది. చదువు పూర్తయ్యే నాటికి యవ్వనం అంకురిస్తుంది. ఆ యుక్త వయసులో వివాహమనే మరో బంధంలో చిక్కుకుంటారు. అంతకు మించిన ఆనందము లేదు. అదే స్వర్గమనే భ్రమలో మునిగిపోతారు. తోలుబొమ్మల మాదిరిగా చిందులు వేస్తారు.

సంసార సాగరాన్ని ఈదడానికి మరియు సంపాదన కోసం తిప్పలు తప్పవు. సంపాదించే కొద్ది ధనం మీద మోజు పెరుగుతుంది, అది పోతే అమితమైన దుఃఖం కలుగుతుంది. ఆ తాపత్రయాల వల్ల బ్రహ్మ సృష్టించిన మట్టి బొమ్మైన మనిషి పరిస్థితులు ఆడించినట్టు ఆడక తప్పదు. అయినా గాని మనిషి ఏం చేస్తుంటాడంటే,

కామక్రోధాలకు తలవొగ్గి కోరికల కుంపటిలో హద్దులు దాటి కాంతాకనకాల చేతిలో గంగిరెద్దుల్లా గంతులు వేస్తున్నావే, సాగినంత కాలం నా అంతటివాడు లేడని ఇతరులను బాధపెట్టడం మంచిది కాదు. అలాంటి వారి గతి ఈగకాలికి తగిలి చిక్కునబడినట్లు కర్మసిద్ధాంతం ఎవ్వరినీ వదలదు. అయినా మానవుడు

అందరూ తనని చూసి నవ్వుతుంటే దయ్యం పట్టిన వాడిలా శివాలెత్తుతూ కోపంతో ఊగిపోతూ కేకలు పెడుతుంటాడు. చదువు జీవనం కోసం కాదు, జీవితం కోసం. అన్నీ మర్చిపోయి కడుపు నింపుకోవడం కోసం పడరాని పాటలు పడతాడు. ఇతరుల ఉన్నతి చూసి అసూయ పడతాడు. కర్మ ఊరికే విడిచిపెట్టదు. సమయం వచ్చినప్పుడు కర్మఫలం అనుభవించక తప్పదు.

ఇతరులకు చెడు జరగాలని నీవు కోరుకున్న కోరిక నెరవేరినందుకు సంబరపడకు, ఎందుకంటే చిత్రగుప్తుడు నీ పాప పనులను తన చిట్టాలో జాగ్రత్తగా రాసిపెట్టుకుంటాడు. అందం, యవ్వనం, ఇంద్రియ బలం ఉన్నాయని గర్వపడవద్దు. ముందుంది ముసళ్ళ పండుగ.

వృద్ధాప్యంలో కనులు కనబడవు, ముఖం ముడతలు పడుతుంది, తల నెరుస్తుంది. పసివాళ్ళు నీ చుట్టూ చేరి ముసలికోతి అని గేలి చేస్తూ నవ్వుతూ ఉంటారు. నిస్సహాయంగా వారిని కసురుకోవడం తప్ప చెయ్యగలిగినది ఏముంది? చచ్చేదాకా శ్లేషంలో పడిన ఈగలాగా సంసారంలో పడి కొట్టుకుంటే ఏమి లాభం? పిల్లికి బిచ్చం పెట్టక నీ కోసమే నీవు బ్రతికే పిచ్చివాడివి కాకపోతే నీవిప్పుడు అనుభవిస్తున్న యమయాతనను అడ్డుకునే వారెవరుంటారు?

భక్తులారా, ఆత్మ దేహాన్ని విడిచి పిట్టలా ఎగిరిపోగానే శరీరం కట్టలా బిగిసిపోతుంది. పంచభూతాలతో ఏర్పడిన ఈ దేహం మరణించక తప్పదు, తిరిగి పంచభూతాలలో కలిసిపోతుంది. అయినా దేహం మీద భ్రాంతితో జీవుడు నా దేహం నా దేహం అంటూ వాపోతాడు. అజ్ఞానం వల్ల దేహమే తానని మోసపోతుంది.

దేహాన్ని శవమని అంటారు తప్ప పలానా వారు అనరు. బంధువులు వాకిలి వరకు వచ్చి సాగనంపుతారు. వారిలో కొందరు వల్లకాటి వరకు వస్తారు. అనిత్యమైన దేహంతో నీ బంధాన్ని తెంచివేసి ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండేది భగవన్నామం ఒక్కటే. 9 తొర్రల తోలుబొమ్మ ఇది. ఈ దేహం పడిపోవడానికి తుమ్మినంతసేపు పట్టదు. ఏదో ఒకరోజు నిన్ను నట్టేట ముంచేస్తుంది.

సుఖ దుఃఖాలలో స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి. సుఖాలకు పొంగిపోకూడదు, దుఃఖానికి చింతించకూడదు. పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు కష్ట సుఖాలు చుట్టుముడతాయి. ధర్మము కర్మము అనే దారాలు కట్టి మాధవుడు ఆడిస్తున్న కీల్బొమ్మ వినువు. ఆ విషయం తెలియక మాయలో పడిపోతున్నావు.

ప్రతి తరంలో నేను శాశ్వతమనే భ్రాంతిలో బ్రతుకుతూ అంతలోనే కనుమరుగయ్యే జీవుడా, నువ్వు ఆ పరమాత్ముడు చేసిన మాయబొమ్మవి. ఎన్నో జన్మలు ఎత్తావు. చెట్టుగా, పుట్టగా, చీమగా, దోమగా, చిలుకగా, కొండచిలువగా, ఇలా ఉపాధి ఏదైనా చావు పుట్టుకల మధ్య కొట్టుమిట్టాడుతూ గడుపుతావేగాని గట్టున పడే మార్గం ఆలోచించవెందుకు? కారణం చేసుకున్న కర్మే. అందుకనే

0: భక్తులారా, నరజన్మ కోరితే దొరికేది కాదు, ఎంతో అరుదుగా లభిస్తుంది. అలాంటి జన్మను వృధా చేసుకోకుండా పరమాత్మను చేరే మార్గం కనుగొని అంతులేని సుఖాన్ని పొందు. అదృష్టవశాత్తు ఆ అఖిలేశ్వరుడే సాయికృష్ణుడై నీ ఎదుట కనబడుతున్నాడు. ఆ సత్యసాయి భగవానుని ధ్యానిస్తూ నిన్ను నీవే తెలుసుకో. దివ్యాత్మస్వరూపుడవనే జ్ఞానం కలిగి పరమానందం అనుభవించు.
1: మాటలు కోటలు దాటినా, ఎన్ని కోట్లు పలికినా ఆకలి తీరుతుందా? రుజుమార్గంలో పోయి ఆత్మజ్యోతిని కనుగొన్నావంటే అంతులేని ప్రశాంతత లభిస్తుంది, ఆనందం కలుగుతుంది. అజ్ఞానంతో కూడిన వ్యర్థమైన మాటలు కట్టిపెట్టి మానవ జీవితాన్ని సార్థకం చేసే సాయి హరికథాగానం విన్న వారందరూ జ్ఞాన ప్రజ్ఞానాలతో శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుతున్నాము.

0: రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 15వ వార్షికోత్సవం సందర్భంగా దివ్యాత్మ స్వరూపులారా అనే అంశంపై శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్జే రత్నాకర్ గారి ప్రసంగం ఇప్పుడు మీకోసం.
1: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి మీడియా తెలుగు ఛానల్ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వామి యొక్క దివ్య సందేశాలని ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా అందిస్తూ స్వామి యొక్క దివ్య సందేశాలని ప్రతి ఒక్క హృదయానికి హత్తుకునే విధంగా చేరుస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ ఛానల్ శ్రోతలందరూ కూడా సత్యసాయి తెలుగు ఛానల్ నిర్వాహకులు, సత్యసాయి మీడియా సెంటర్ నిర్వాహకులందరికీ కూడా శుభాభినందనలు తెలపాలని, వారు స్వామి యొక్క కృపతో స్వామి యొక్క దివ్య సందేశాలన్నింటినీ కూడా ప్రతి ఇంటింటికి చేర్చాలని, ఆ చేర్చే శక్తిని యుక్తిని స్వామి వారందరికీ కూడా ఆ బృందానికి ప్రసాదించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. స్వామి తమ సంభాషణలో మన అందరినీ కూడా సంబోధిస్తూ, దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని ఎంతో ప్రేమతో పిలిచేవారు. ఏ ఉపన్యాసం మనం విన్నా ఈ పదాలు, ఈ వాక్యాలు మనం వినడం అనేటువంటిది ఆనవాయితీగా మనం నేర్చుకుంటూ వచ్చాం. దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అన్న ఈ పద ప్రయోగంలో ఆత్మ ప్రేమ వేరు కాదు అనేటువంటిది స్వామి ప్రపంచానికి చాటుతూ వచ్చారు. తమను ప్రతి ఒక్కరిలోనూ చూసుకోవాలనేటువంటి ఆ ప్రబోధ ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని, భక్తుల్ని కట్టిపడేసి దైవోన్ముఖులను చేయడానికి ఎంతో దోహదపడింది. ఆ పలుకులో ఉన్నటువంటి ఆత్మీయత, మనం స్వామికి ఎంత దగ్గర వాళ్ళో అనే ఒక భావన స్వామిని విన్నప్పుడంతా మనకు కలుగుతూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే భగవాన్ ప్రతి ఒక్కరూ తన ప్రతిబింబంగానే చూస్తూ వచ్చారు. ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నారని, భగవంతుడి యొక్క ప్రతిరూపమే ప్రతి జీవి అని కూడా స్వామి తమ ప్రబోధంలో ఎక్కువగా చెప్తూ వచ్చేవారు. అందరిలోనూ భగవంతుణ్ణి మనం చూడాలనేటువంటి ఒక్క దివ్య సందేశం ఏదైతే ఉందో అది ఈరోజు చాలా చాలా ముఖ్యమైనటువంటి సందేశము మానవాళికి. ప్రతి ఒక్కరిని మనం ఏదో ప్రత్యర్థులుగానో శత్రువులుగానో చూస్తున్నటువంటి ఈ తరుణంలో అందరిలో ఉన్నటువంటి ఆ చైతన్యం భగవంతుడే అనేటువంటిది, ఆ భగవతుని యొక్క ప్రతిరూపాలే ప్రతి ఒక్క జీవి అనేటువంటిది మనకు స్ఫురించగలిగితే ఈ ప్రపంచమే ప్రశాంతి నిలయంగా మారడానికి ఎన్నో రోజులు తీసుకో. ఒకనొక సమయంలో స్వామి తమ దర్శనం ప్రసాదిస్తూ వస్తున్నప్పుడు అక్కడ లైన్లో కూర్చున్నటువంటి ఒక పెద్ద ఆయన దగ్గరికి వచ్చి, ఆ రోజు యాదృచ్ఛికంగానో మరి దర్శనం కోసమై మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన్నారు. సో ఆ సందర్భంగా స్వామి ఆ పెద్ద ఆయనతో, తెలుసా ఎవరొచ్చారు ఈరోజు అని అడగడం జరిగింది. అంటే, తెలుసు స్వామి, ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన్నారు. వారు తెలిపినప్పుడు ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తుంటారు బంగారు అని స్వామి తమ ప్రతిస్పందన తెలియజేసినప్పుడు ఆ పెద్ద ఆయన మరి తనకు తెలిసిన ఏదో కారణాల వల్ల ఆయన కొంచెం కష్టాల్లో ఉన్నారు స్వామి అని ఒక కామెంట్ చేయడం జరుగుతుంది. అప్పుడు స్వామి, కష్టాల్లో లేనిది ఎవరు బంగారు అన్నారు అని చెప్తూ ఒక మాట అన్నారు, ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్తు నీకు ఏనాడు ఆనందాన్ని ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? ఆనందం బాహ్య ప్రపంచంలో లేదు, అది నీలోనే ఉంది. అది నీవై ఉన్నావు కాబట్టి నువ్వు బయట ఎంత వెతికినా అది దొరకదు, బికాజ్ అది నీలో నుంచే రావాలి. నీవై ఉన్నావు, అది తెలియజెప్పడానికి నేనే రావాల్సి వచ్చింది అన్నారు స్వామి. అంటే అందరిలో ఉన్నటువంటి ఆ భగవంతుడే ప్రతి చర్యను, ప్రతి ఆలోచనను, ప్రతి విషయాన్ని మనలో ఉంచి చైతన్య స్వరూపుడే మనతో చేయిస్తున్నారు. ఆ భగవంతుడే మనలో లేకపోతే, అదికే స్వామి ఉపన్యాసులు చెప్పేవాడు, శివుడు లోపల ఉన్నంత వరకు నువ్వు ఏమైనా చేయగలుగుతావు, ఆ శివుడే బయటికి వెళ్ళినప్పుడు నువ్వు శవం అయిపోతావు అని స్వామి ఒక్కొక్కసారి ఉపన్యాసంలో చెప్తూ వచ్చేవారు. శివుడంటే ఆత్మస్వరూపమే, ఆ పరమేశ్వరుడే ప్రతి ఒక్కరిలోనూ ఉన్నారన్నటువంటిది, అది ఆ సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే ఈ జీవితం చాలా ఆనందంగా సాగించడానికి అది చాలా దోహదపడుతుంది. ఎందుకంటే ఈ ప్రయాణం ఇది వన్ వే ట్రాఫిక్, ఈ జీవిత ప్రయాణం అనేటువంటిది వన్ వే ట్రాఫిక్. పుట్టినప్పటి నుంచి గతించే వరకు ఇక్కడ ఎక్కడ ఆగడానికి ఉండదు, కుడివైపు ఎడం వైపు తిరగడానికి ఉండదు, యూటర్న్ తీసుకోవడానికి ఉండదు. ఇది ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది, ఈ కాలచక్రం ఎవరి కోసం ఆగదు. సో ఈ జీవితం వన్ వే ట్రాఫిక్ అయినప్పుడు దీంట్లో మనం ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా తిరిగి మనం వచ్చి వాటిని సరిచేసుకునే ఒక అవకాశం మనకు ఉండదు. ఎందుకంటే మనం సాగిపోతుంటాం, మళ్ళీ తర్వాత ఎప్పుడోసారి చెప్తాము, ఒకవేళ మనం ఏదైనా చేయొచ్చు కానీ, బట్ ఆ మూమెంట్ లో, ఆ టైంలో, ఆ సన్నివేశంలో జరిగింది ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. కాబట్టి స్వామి అందుకే ఎప్పుడు కూడా మంచినే మాట్లాడండి, మంచిగానే మాట్లాడండి, నిజమైన దాన్నే మాట్లాడండి, సత్యమనే మీరు ఎప్పుడు కూడా ఆధారంగా చేసి జీవించండి అని చెప్తూ వచ్చేవారు. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటిది ఆ దేవుడే అనేటువంటిది మనం గుర్తించుకున్నప్పుడు సర్వదేవతా నమస్కారం కేశవం ప్రతి గచ్చతి, ఎవరికి మనం నమస్కారం చేసినా అది పోయి చేరేది ఆ పరమేశ్వరుడు అనేటువంటి కేశవునికి అనేటువంటిది స్వామి ఎన్నో ఉపన్యాసాలు చెప్తుంటారు. అదేవిధంగా సర్వ దేవతా తిరస్కారం కేశవం ప్రతి గచ్చతి, ఎవరిని తిరస్కరించినా కూడా, ఇక్కడ దేవత అనే పదం వాడారు కానీ ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటిది ఆ దేవతే, ఎవరిని తిరస్కరించినా తిరిగి నమస్కారం ఏ విధంగా అయితే చేరుతుందో తిరస్కారం కూడా అదే విధంగా చేరుతుంది అనేటువంటిది, అదే మన భారతీయుల యొక్క గొప్ప ఆధ్యాత్మిక విలువలు. ఆ విలువల వల్లనే ఈరోజు ఈ భారతదేశం ఇంకా సుభిక్షంగా ఉండగలుగుతున్నాము, ఇన్ని వ్యత్యాసాలున్నా అందరూ కూడా సామరస్యంగా మనగలుగుతున్నామంటే ఇలాంటి విలువలతో కూడుకున్నటువంటి ఒక సమాజం మనకు మన పూర్వీకులు అందించారు కాబట్టి, అలాంటి ఒక ఆలోచన సరళిని మనలో అందరిలోనూ జాగృతం చేశారు కాబట్టి ఈరోజు మనం అందరూ ఈ విధంగా ఆనందంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని గుర్తు చేసేకే స్వామి ఎప్పుడు కూడా దివ్యాత్మ స్వరూపులారా అనేవారు. దానికి వారు ఒక భగవద్గీతలో నుంచి ఒక శ్లోకాన్ని చెప్తూ చక్కగా ఎప్పుడు మన స్టూడెంట్లుగా ఉన్నప్పుడు ఉపన్యాసంలో కానీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు దాన్ని. బీజం మాం సర్వభూతానం, అంటే నా యొక్క బీజమే ప్రతి ఒక్క జీవిలో ఉన్నటువంటిది అని ఏదైతే శ్లోకం ఉందో దాన్ని ప్రకారమే ఒక మామిడి పండు యొక్క విత్తనం ఉందనుకోండి, దాన్ని భూమిలో వేస్తే అది మొలిచి మొక్కై చెట్టై కాయలుగా వస్తుంది. ఏవి? మామిడికాయలుగా వస్తుంది. ఎప్పుడైతే మామిడి కాయలు కాసాయో ఆ మామిడికాయలు తీసి మనం ఎప్పుడైనా పండు చేసుకుని మనం ఎప్పుడైనా స్వీకరిస్తున్నప్పుడు తిరిగి ఒక విత్తనం మనము ఆ మామిడి పండులో చూస్తుంటాం. అది 100 కాయలు కాసింది అనుకోండి, 100లోనూ విత్తనం ఉంటుంది. 1000 కాయలు కాసిందండి, 1000 ఉంటుంది. 10,000 కాయలు కాసిందండి, 10,000లోనూ ఒక విత్తనం ఉంటుంది. ఒక్కొక్క కాయకు ఒక్కొక్క విత్తనం ఉంటుంది. బట్ మనం భూమిలో వేసింది ఒక్క విత్తనమే, అయితే అది వృక్షమై కాయలు కాసినప్పుడు ప్రతి ఒక్క పండులోనూ ఒక్కొక్క విత్తనం ఉంటుంది. భగవంతుడు కూడా అంతే, అదే బీజమ్మాం సర్వభూతం. ఆ బీజంలో నుంచి వచ్చాం కాబట్టి ఆ భగవంతుని యొక్క ఆ చైతన్యం అనేటువంటిది ప్రతి పండు మనం ప్రతి మానవుని రూపము ప్రతి జీవిలోనూ ఆ చైతన్యం విత్తనంగా ఉంటుంది. కాబట్టి అందుకే భగవాన్ ఎప్పుడు కూడా దివ్యాత్మ స్వరూపులారా అనేవారు. ఆత్మ అంటే ఏంటి అంటే స్వామి ఎన్నోసార్లు నిర్వచించారు, దాన్నే ప్రేమ అంటారు. దేవుడు అంటే ఎవరంటే ప్రేమ అంటారు, మీరు ఆత్మ అంటారు, ఏదైనా కానీ ఇవే ఆత్మ ప్రేమ దేవుడు అంతా కూడా ఒకటే అని భగవాన్ ఎన్నోసార్లు చెప్తారు, చెప్పేవారు కూడా. కాబట్టి మనం ఇతరుల్లో స్వామిని చూసుకోగలిగినప్పుడే మన యొక్క జీవితంలో మనం కూడా ప్రశాంతంగా ఏ కార్యక్రమం చేసినా ఎవరిని మనం ద్వేషించము, ఎవరి పట్ల మనకు ఏహేభావం ఉండదు, ఎవరిని చులకనగా చూడము, ఎవరి పట్ల ద్వేషించము, ఎవరి పట్ల కోపాన్ని ప్రదర్శించము. కాబట్టి ఈ మార్గంలో మనం ప్రవేశించాలనే స్వామి మనల్ని ప్రతి ఉపన్యాసంలోనూ, 1000 ఉపన్యాసాలు మీరు ఎప్పుడు విన్నా ఈ పదాలు వాడుతూనే ఉండేవారు స్వామి. కాబట్టి ఈ స్వామి యొక్క ఉపదేశాలను మనం వంట పట్టించుకున్నప్పుడు ప్రతి సాయి భక్తుడు కూడా మనకు స్వామి మాదిరే కనపడాలి. ప్రశాంతిలో ఎప్పుడో నేను మామూలుగా మన సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా చెప్తుంటాను, ప్రశాంతిలో ఎవరు వచ్చినా ఈరోజు మనకు భగవాన్ కనపడరు, బట్ భగవాన్ రూపంలో ఉన్నటువంటి డివోటీసే మనకి భగవాన్ యొక్క ప్రతిరూపాలు. కాబట్టి ఆ ప్రతిరూపాలని మనం చక్కగా మనం సేవించినప్పుడు అది స్వామిని సాక్షాత్ స్వామినే సేవించినటువంటి ఒక ఆ భావం మనలో కలగాలి అనేటువంటిది నేను మామూలుగా మన వాళ్ళందరికీ చెప్తుంటాను. ఎందుకంటే స్వామి ఈరోజు మనకు కనపడకపోవచ్చు, బట్ ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది ఆ భగవంతుడు, ఆ స్వామి అనేటువంటిది మనం ప్రగాఢంగా నమ్మి విశ్వసించి మనం దాన్ని ఆచరించినప్పుడు నిజంగానే మనము దైవోన్ముఖులై ఆ తీరానికి మన యొక్క అడుగులు పడుతుంటాయి, మనం కూడా స్వామికి చేరువవుతుంటాము. కాబట్టి ఈరోజు తెలుగు ఛానల్ 15 సంవత్సరాలు వసంతాలు నింపి ఇది కూడా చిన్న చిన్న బుడిబుడి అడుగులు వేసుకుంటూ మనం ఇప్పుడే స్వామి యొక్క సెంట్రీ సెలబ్రేషన్స్ చేసుకున్నాం, 100 సంవత్సరాలు పూర్తి అయిందని చేసుకున్నాం, ఈ నవంబర్లో కూడా చేసుకోబోతున్నాం. కాబట్టి తెలుగు ఛానల్ ఆచంద్రార్కము 100 సంవత్సరాలు స్వామి యొక్క ప్రబోధనలు, ఎందుకంటే స్వామి తెలుగులో మాట్లాడేవారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఛానల్, మనకి చాలా ముఖ్యమైన ఛానల్. స్వామి ప్రబోధాలు తెలుగులో ఉంటాయి కాబట్టి దీన్ని తెలుగు ప్రజలందరికీ కూడా 10 కోట్ల మంది తెలుగు ప్రజలకు అందిస్తూ ఈ కార్యక్రమాలని చక్కగా చేస్తున్నారు, ఇంకా చక్కగా నిర్వర్తిస్తూ ముందుకు తీసుకెళ్లే విధంగా స్వామి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా తెలుగు శ్రోతలందరికీ కూడా ప్రశాంతి నిలయం నుంచి స్వామి యొక్క ఆశీస్సులు మీ అందరికీ శుభాశీస్సులను అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరాం.

మా నాన్నగారు కెఎస్ మూర్తి, కె సూర్యనారాయణ మూర్తి గారని, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కింద చేసి రిటైర్ అయ్యారు. నేను పుట్టక ముందు నుంచి స్వామి భక్తులు, ఎప్పుడు స్వామి దగ్గరికి వస్తూ ఉండేవారు. స్వామి అంటే గాఢ విశ్వాసం, చాలా భక్తి. నేను చాలా చూశాను స్వామి ఏది చెప్తే అది చేసేసేవారు. అవి అంత దృఢంగా స్వామిని నమ్మి స్వామి ధోరణిలోనే ఉండేవారు. సాధకుడు కూడా, తను ఒక పక్క తన ఇన్కమ్ ట్యాక్స్ కార్యక్రమాలు తన డ్యూటీ చేస్తూ కూడా ఎంతసేపు దైవ ఆరాధన, దైవ సేవలోనే ఉండేవారు. మా నాన్నగారు తను రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా రిటైర్మెంట్ వరకు చేయాల్సిన కర్తవ్యం అంతా చేసేసాను కాబట్టి ఇంకా శేష జీవితం అయినా నేను పూర్తిగా ఇంకా సాధన చేసి ఆత్మ సాక్షాత్కారం పొందాలి అనేది ఒక దృఢ నిశ్చయంతో ఆయన ఇంకా సన్యాసం తీసుకుందాం అనుకున్నారు. అనుకుని కాశీకి వెళ్ళిపోదాం, ఆయనకి ఎందుకు తన మనసులో కాశీకి వెళ్ళిపోయి అక్కడ చేస్తే ముక్తి పొందుతాను అనేది ఏదో తన చిన్నతనం నుంచి వచ్చిన ట్రైనింగ్ ఏమో. సో కాశీకి ఏమైనా సరే వెళ్ళిపోదాం అనుకుని నాన్నగారు పుట్టబట్టుకొచ్చారు. వస్తే అప్పుడంతా ఇసుక ఉండేది, 1979-80 ఆ ప్రాంతాల్లో. దర్శనానికి కూర్చున్నారు, ఇన్ఫాక్ట్ మా నాన్నగారికి పక్కనే కూర్చున్న వ్యక్తి ఇప్పటికీ ఉన్నారు, కుల్కర్ణి గారని. ఆయన నాకు మొత్తం వృత్తాంతం అంతా చెప్పారు, ఆయన స్వయంగా చూశారు ఇదంతా. ఆయన ఇప్పటికీ మన థాట్ ఫర్ ది డే ప్రశాంతలో రాసేది కుల్కర్ణి గారే. ఆయన పక్కన కూర్చున్నారు, మా నాన్నగారు కూర్చుంటే సాయము మెల్లిగా దర్శనంకి ఇస్తూ వచ్చి నాన్నగారి దగ్గర ఆగారట. ఆగి ఏంటి ఏంటి మూర్తి ఏమనుకుంటున్నావు, ఎక్కడికి వెళ్ళాలని ఉంది అని అడిగారట. ఎందుకంటే ఆయనకి సర్వంత తెలుసు స్వామి, ఇంకా మా నాన్నగారికి తెలిసిపోయింది, స్వామికి తెలుసు కదా ఇంకా చెప్పేయాలి, స్వామికి చెప్పి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి స్వామి కాశీకి వెళ్ళాలని ఉంది, స్వామి అనుమతి కావాలి అన్నారు. దేనికి కాశీ అన్నారు, అంటే స్వామి ఆత్మ సాక్షాత్కారం కావాలి స్వామి నాకు, ఇంకా దానికి సాధన చెయ్యాలి నేను అని. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావన్నట్టు స్వామి, తపస్సు చేస్తాను స్వామి, తపస్సు చేసి విశ్వేశ్వరుని దర్శించుకుంటానన్నారు. అంటే స్వామి ఇప్పుడు అక్కడ ఉండి అందరూ చేసేదేంటి, ఆ తపస్సు ఎవరి కోసం చేస్తారు, ఇదిగో అని సరి తన్నే తన చూపెట్టుకున్నట్ట, ఇదిగో నా కోసం అని. నన్ను ఇక్కడ పెట్టుకుని నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్తా ఉండవు ఎందుకు, ఇక్కడ ఉండు, నేను చెప్పినట్టు చెయ్యి, ప్రశాంత నిలయంలో ఉండు, నేను నీకు ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కారం ఇస్తాను అని చెప్పి తల మీద చేపెట్టారట. అంతే ఇంకా మా నాన్నగారు ఆ రోజు నుంచి పుట్టబట్టి కదలే. ఇక్కడ స్వామి పిఆర్ఓ డ్యూటీ ఇచ్చారు, పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ లో పనిచేయమన్నారు, అది చేస్తూ ఉండేవారు. స్వామిమో మంత్రం ఇచ్చి స్వామి జపమాల కూడా ఇచ్చారు. ఇంకా చేసుకుంటూ అలా కాలం గడుపుతూ వచ్చేవారు. స్వామి అప్పుడప్పుడు ఇంటర్వ్యూకి పిలిచి చెప్తూ ఉండేవారు. నాన్నగారు స్వామి చాలా వేదాంతం మాట్లాడేవారు, అది మేము వింటూ ఉండేవాళ్ళం. మా అదృష్టం, మాకంత అర్థమయ్యేది కాదు ఆ వయసులో, కానీ ఆ స్వామి చాలా వేదాంతం మాట్లాడి తనకి గైడెన్స్ ఇస్తూ అలా పంపిస్తూ ఉండేవారు. ఒక ఇంటర్వ్యూ నాకు బాగా గుర్తు, స్వామి ఏమన్నారంటే, మూర్తి ఎంతకాలం ఇంకా నువ్వు ఈ ఎల్కేజీ యూకేజీలో ఉంటావు, ఇంకా చాలు కదా ఇవన్నీ, ఏంటి ధ్యానం, ఈ భజనలు, ఈ పూజలు ఇవన్నీ ఎందుకు అన్నారు. స్వామి మరి చాలు వస్తే నేను ఏం చెయ్యాలి స్వామి అని అడిగారు. అంటే స్వామి అన్నారంటే, ఏమక్కలే మూర్తి, నువ్వు ఈ ప్రశాంతిలో ఉంటూ ఉండేవాళ్ళం. ఆ బయట కూర్చుని బీ ఫ్లోర్ ఇది, బయట కూర్చుని అక్కడ కింద ఇప్పుడేమో కుల్వంత్ హాల్ వచ్చేసింది, అప్పుడేమో జస్ట్ మందిరం ఉండేది, మందిరం బయట ఇదంతా కాంపౌండ్ వాల్ ఇంకా చాలా ముందుకు ఉండేది, అటు ఇటు జనాలు నడుస్తూ ఉండేవారు, చాలా కోలాహలంగా ఉండేది ఈస్ట్ ప్రశాంతి రోడ్. ఆ ఈస్ట్ ప్రశాంతి ముందు కూడా పూర్ణచంద్రకి డైరెక్ట్ గా రోడ్డు ఉండేది, సో చాలా కోలాహలంగా ఉండేది. సో మేము ఏమన్నారంటే, అక్కడ కూర్చుని అటుపక్క వెళ్తున్న వాళ్ళని అందరినీ చూడు, చూసి ఏమనుకుంటావు, ప్రతి ఒక్కరిని చూసినప్పుడల్లా ఆ వెళ్తున్న వ్యక్తిలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే, ఇటు వెళ్తున్న వ్యక్తిలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే, ఇలా అనుకుంటూ ఉండు చాలు. మందిరం బయట ఇదంతా కాంపౌండ్ వాల్ ఇంకా చాలా ముందుకు ఉండేది, అటు ఇటు జనాలు నడుస్తూ ఉండేవారు, చాలా కోలాహలంగా ఉండేది ఈస్ట్ ప్రశాంతి రోడ్డు. ఆ ఈస్ట్ ప్రశాంతి ముందు కూడా పూర్ణచంద్రకి డైరెక్ట్

అనిపించింది. ఆ బోధ నిజంగా అప్పుడు మాకు వినడానికి చాలా సింపుల్ గా ఏదో స్వామి చెప్పారేమో అనిపించింది, కానీ మా నాన్నగారు స్వామి చెప్పింది చేసేవాళ్ళు. అంతే, ఆ రోజు నుంచి పొద్దున్నే యాక్చువల్లీ నార్మల్ గా అయితే 3 లేచి కూర్చుని ధ్యానం 6 వరకు చేసి అప్పుడు పిఆర్ఓ ఆఫీస్కి వెళ్లేవారు. అలాంటిది స్వామి ఇంటర్వ్యూ అయిన తర్వాత మానేశారు, జపమాలి మా స్వామి ఫోటో వేసేసారు, ఇంకంతే మానేసి బయట కూర్చుని స్వామి చెప్పింది చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా మనసులో అనుకోవడమే కదా, ఆయన ఆఫీస్కి వెళ్ళి వచ్చేవారు, బయట కూర్చునేవారు, చాలాసేపు ఎక్కువసేపు బయట కూర్చునేవారు, ఇదే చేస్తూ ఉండేవారేమో. చివరికి మాకు చాలా బాగా గుర్తు, నాన్నగారికి స్ట్రోక్ వచ్చింది. దాని తర్వాత అప్పుడు మా అక్క ఎప్పుడు పుట్టబర్తికి వచ్చి వెళ్తున్నా కూడా స్వామి నమస్కారం ఇచ్చి పంపించేవారు. ఏదో ఫెస్టివల్ అవుతోంది, తను వెళ్లాల్సి వచ్చింది. నాన్నగారితో అంది, ఈసారి దర్శనం నమస్కారం పొందలేకపోతున్నాను, స్వామి చాలా బిజీగా ఉన్నట్టున్నారు, ఏం చేయాలి, బాధగా ఉంది అంటే, ఎందుకు నా చేసుకో చాలు స్వామి చేసుకున్నంతే అన్నారు. మాకు అప్పుడు అర్థమైపోయింది, హీ వాజ్ యాక్చువల్లీ మూవ్ టు నేను స్వామి ఒకే అనే స్టేజ్ కి మూవ్ అయిపోయారు ఆయన. నాన్నగారేమో చివరిలో స్ట్రోక్ హార్ట్అటాక్ కూడా వచ్చింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో స్వామి జాయిన్ చేయమన్నారు. అక్కడ జాయిన్ చేసిన తర్వాత నేను ఆ రోజు రాత్రి నేను నాన్నగారితోటే ఉన్నాను. అసలు కష్టపడుతుంటే నేను కాస్త వెంటిలేటర్ తీసి ఆల్మోస్ 1:32 ఇన్ ది నైట్, ఏమైనా కావాలా, ఏమైనా కష్టంగా ఉందా, ఏమైనా మార్చనా, వెంటిలేటర్ కి ఏమైనా తగ్గించాలా ఫ్లో అని అడిగితే నా వైపు చూసి దీనికి దేనికి ఆన్సర్ ఇవ్వలే. ఏం చెప్పారంటే ముకుందమాలలో ముకుందమాల చాలా పోయే ఉంది. నాన్నగారు ఆ పద్యంలో ఫస్ట్ 2 మాత్రమే చదివారు. కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతే అద్వైతమే విశతు మానస రాజహంస. నా మనస్సు అనేది ఇమీడియట్ గా వెళ్లి ఆ కృష్ణ పాదాల మీద రాలి, అక్కడే ఉండిపోవాలి అని. అంటే ఆయనకున్న కోరికల్లా స్వామి పాదాలు పొందాలి అని అది చివరిలో చెప్పారు. అది చెప్పిన తర్వాత మళ్ళీ పడుకోబెట్టాను, వెంటిలేటర్ పెట్టాను. 4:30 కూల్ గా నవ్వుతో హీ పాస్డ్ అవే. తన మైండ్ లో ఉన్నది కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతే. సో ఆ స్టేట్ కి నిజంగా స్వామి మనందరికి అలాంటి దివ్యమైన అనుభూతి ఇవ్వడం కోసమని నిజంగా స్వామి ప్రేమవాహినిలో కూడా రాస్తారు. మొదటి చాప్టర్ లో ప్రేమవాహిని చదివితే స్వామి ఏం రాస్తారంటే, నువ్వు జీవించే జీవితం అంతా దేనికోసం జీవించాలంటే ఆ చివరి క్షణం మంచి క్షణం అవడం కోసం అని నీ జీవితం అంతా జీవించాలి అని. నిజంగా స్వామి దగ్గర సిన్సియర్ గా స్వామి నాకు ఇది కావాలి, ఆత్మ సాక్షాత్కారం కావాలి అంటే స్వామి యాక్చువల్లీ మనందరికి అది ఇవ్వడం కోసమే వచ్చారు. నేను మా నాన్నగారిని చూసిన తర్వాతే రియలైజ్ అయ్యాను, ఇంత హెల్ప్ చేస్తారా, ఇంత గైడ్ చేస్తారా, ఇంత దగ్గరుండి నడిపిస్తారా స్వామి. ఈ కోరిక కోరితే అంత స్వామికి దగ్గర అవుతాం మనం. ఆ దివ్యమైన భవ్యమైన ఆపర్చునిటీ, ఆ ఫైనల్ మర్జన్స్ మనం అంతా పొందాలి. మనకి స్వామి సర్వదా ఉండి మనని మనందరినీ కూడా అలా గైడ్ చేసి మనని తనలో చేర్చుకోవాలని ప్రార్థిస్తూ ఈ దివ్యమైన అవకాశం ఇచ్చినందుకు రేడియో సాయి సాయిరామ్.

ఏదైనా మ్యాజిక్ ఫార్ములా ఉంటే బాగుంటుంది కదా. దేహాన్ని దాటాక దైవత్వాన్ని తెలుసుకోవడంలో మనకు గట్టి ప్రతిబంధం మనసు రూపంలో ఎదురవుతుంది. అంతులేని కోరికలతో దృష్టిని మళ్లిస్తుంది. కాబట్టి కోరికలను జయించి మనలో పశుత్వం నశింప చేసుకోవాలి. అప్పుడే మానవత్వం మేలుకుంటుంది, దైవం వైపు తొలి అడుగు పడుతుంది. స్వామి శ్రీ సత్యసాయి సేవా సంస్థల ద్వారా పసివారి నుండి పండు ముదసిలి వరకు అందరిలో కోరికలపై అదుపు అనే ఆదర్శాన్ని ప్రోత్సహించారు. అప్పుడే హృదయం నిర్మలమవుతుంది. నిర్మలమైన హృదయమే భగవంతుని ఆవాసం. స్వామి చెప్పిన మ్యాజిక్ ఫార్ములాను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. దివ్యత్వానికి మ్యాజిక్ ఫార్ములా కార్యక్రమాన్ని అందిస్తున్న వారు శ్రీమతి సాయి ప్రసన్న దేశరాజు, శ్రీమతి బి మాధవీలత.

మనం ఎప్పుడు ఎక్కడ ఎలా రాలిపోతామో తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలి. మరుక్షణం మనది కాదు అనే తెలివిడితో మనం ఎవరో, మన గమ్యమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఆ దివ్యత్వాన్ని తెలుసుకునేందుకు

0: ఓం శ్రీ సాయిరాం. సాయి కుటుంబ సభ్యులందరికీ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్, సత్యసాయి తెలుగు ఛానల్ 15వ వార్షికోత్సవ హార్దిక శుభాకాంక్షలు. స్వామి మనందరినీ ఎప్పుడూ దివ్యాత్మస్వరూపులారా అని సంబోధిస్తారు. అంటే మనం కూడా దైవమే అని స్వామి మనకి అష్యూరెన్స్ ఇస్తున్నారు. అయితే ఆ స్టేట్లోకి మనం వెళ్లడానికి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి, అసలు ఏం చేయాలి, ఆ విషయాలు మీ అందరితో పంచుకుందామని మాధవీలత నేను వచ్చాం. సాయిరాం మాధవీలత.
1: సాయిరాం ప్రసన్న. ప్రేక్షకులందరికీ కూడా సాయిరాం. ముందుగా మనలోని దివ్యత్వాన్ని మనం ఎందుకు గుర్తించుకోలేకపోతున్నామో స్వామి మాటల్లోనే విందాము. ఒక చిన్న వీడియో క్లిప్ చూద్దాం.
2: ప్రేమస్వరూపులారా, భగవంతుడు మీ వెంటనే, మీ జంటనే, మీ ఇంటనే, మీ కంటనే ఉండాను. ఇలాంటి సర్వవ్యాపమైనటువంటి ఒక దైవత్వాన్ని ఏ రీతిగా చూడటం? మన హృదయపీఠం నందే అచంచలంగా ఉండేపుటికి మానవుడు దాన్ని చెల్లింపు చేసుకుంటున్నాడు. కారణం ఈ యొక్క కోరికల యొక్క ప్రభావమే. మానవులకు మితిమీరినటువంటి ఆశలు పుడుతున్నాయి. ఎన్ని విధములైనటువంటి డిజైర్స్ మనం కంట్రోల్ చేస్తే అంత నిశ్చలమైన ఆనందం మనకు లభ్యమవుతుంది. కనుకనే ఈనాడు మనము కొన్ని డిజైర్స్ ను కంట్రోల్ చేయాలి. సీలింగ్ ఆన్ డిజైర్స్ అని. అది కంట్రోల్ చేసినప్పుడే దైవం మనకు వెంటనే జంటనే ఉంటాడు.
1: ఎప్పుడూ కూడా ఏమి చేసినా ఏమి చెప్పినా మనలోని దివ్యత్వాన్ని మనం ఎలా సాక్షాత్కరించుకోవాలో ఆ ప్రకారంగానే చెప్తూ వచ్చారు.
0: అవును.
1: అదే కాకుండా మన మీద ఎంతో ప్రేమతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అన్న ప్లాట్ఫామ్ ని మనకి అందజేశారు.
0: అవును.
1: నిజంగా చెప్పాలి అనంటే ఇది మనందరికీ ఒక దివ్యమైనటువంటి వరం అని మనం అనుకోవాలి.
0: అవును. ఇది చెప్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తోంది. స్వామి ఒకసారి కొంతమంది పెద్దలతో మాట్లాడుతూ, నేను సత్యసాయి సేవా సంస్థలు అసలు స్థాపించడానికి కారణం ఏమిటి అని అడిగారట. వాళ్లంతా వాళ్ల అర్థం చేసుకున్న రీతిలో సమాధానాలు చెప్పారు. చాలా సమాధానాలు చెప్పారు. చెప్తే స్వామి ఆ జవాబులన్నీ విని, ఇదే కాకుండా నేను ఈ సంస్థ స్థాపించడానికి కారణం ఏమిటో తెలుసా, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి తాను దైవమే అని నమ్మేటట్టుగా చేస్తుంది అని చెప్పారట. సో ఈ సంస్థ స్థాపించడానికి పర్పస్ ఏంటో చెప్పారు స్వామి. అలాగే ఆ దివ్యత్వాన్ని తెలుసుకుని మనల్ని మనం తరింపజేసుకోవడం కోసం ఎన్నో కార్యక్రమాలు సత్యసాయి సేవా సంస్థల ద్వారా ఎలా చెయ్యొచ్చు, ఎలాంటి సంకల్పంతో చెయ్యాలి అనేది కూడా స్వామి చక్కగా గైడ్ చేశారు, ఎంతో వివరంగా చెప్పారు.
1: ముందుగా మనందరం ఫౌండేషన్ గా ఒక థాట్ ని పెట్టుకోవాలి. స్వామి మనకేం చెప్పారు, యు ఆర్ ఆల్సో గాడ్ అని చెప్పారు. సో ఈ పరమసత్యం మీద మనకి ఎప్పుడైతే అచంచలమైన విశ్వాసం ఉంటుందో ఈ దివ్యత్వాన్ని మనం సాక్షాత్కరించుకోవడం అనేది మనకు సులభం అవుతుంది.
0: అవును.
1: సో మరి ఇందాక మనం విన్నాం కదా స్వామి చెప్పిన మాటలు. సో ఈ దివ్యత్వాన్ని మనం ఎలా సాక్షాత్కరించుకోవాలి అనంటే, మితిమీరిన కోరికలను మనం ఎప్పుడైతే తీసివేస్తామో అప్పుడు దివ్యత్వం దానంతలకి అదే రిఫ్లెక్ట్ అవుతుంది. పిల్లలకి, పెద్దలకి, యువతకి, అందరికీ సైతం చక్కగా అర్థమయ్యేటట్టు ఒక మ్యాజిక్ ఫార్ములాని స్వామి మనకిచ్చారు. అదే, మ్యాన్ మైనస్ డిజైర్స్ ఈజ్ ఈక్వల్ టు డివైన్. మరి ఇది పాసిబులా అన్న డౌట్ మనకి రావచ్చు. కానీ స్వామి చెప్పారు అంటే అది వేదవాక్కు. సో ఇట్ ఇస్ డెఫినెట్లీ పాసిబుల్. సో స్వామి చెప్పినటువంటి మార్గాన్ని మనము నడుస్తూ ఎప్పుడైతే మనల్ని మనం అనుక్షణం సరిదిద్దుకుంటూ ఉంటామో డెఫినెట్గా ఇది పాసిబుల్.
0: అవును. మ్యాన్ మైనస్ డిజైర్స్. అసలు ఈ డిజైర్స్ అంటే ఏంటి? మనకి సహజంగా ఉండే కోరికల్ని డిజైర్స్ అనేస్తాం. కానీ కోరికలు మితిమీరితే వాటిని డిజైర్స్ అనొచ్చేమో. అయితే కోరికలు అంటే ఇక్కడ ఒక ఆలోచన, అసలు మనిషికి కావాల్సింది ఏంటి? హ్యాపీనెస్. ఈ కోరికలు తీరితే హ్యాపీనెస్ వచ్చేస్తుందా అంటే, ఈ జాబ్, వెల్త్, హెల్త్, ఫ్రెండ్స్, డబ్బు ఇవన్నీ మనకి కోరికలు కలిగిస్తాయి. అవన్నీ తీరితే హ్యాపీనెస్ వచ్చేస్తుంది అంటే మళ్లీ మళ్లీ కోరికలు ఎందుకు పుడతాయి మరి?
1: అంతే కదా, ఒక కారుంది, మారుతి కారే ఉంది అనుకుందాం, దాని తర్వాత టొయోటో కార్ వస్తే బాగుండి అని అనుకుంటాం. అంటే ఒక డిజైర్ వెళ్లిపోయిన తర్వాత ఇంకో డిజైర్ వచ్చి ఆ ప్లేస్ లో కూర్చుంటుంది. అంటే వెల్త్, ఫేమ్, మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇవన్నీ కూడా మనకి క్షణికమైనటువంటి హ్యాపీనెస్ నే ఇస్తాయి, కానీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అయితే మనకి ఇవ్వవు.
0: అవును.
1: మరి మనం శాశ్వతమైన ఆనందాన్ని ఎలా పొందాలి అనంటే, మనకున్న దాంతో మనం ఎప్పుడైతే సంతృప్తి చెందుతామో దెన్ వీ ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్,
0: రైట్?
1: అండ్ మనలో గ్రాటిట్యూడ్ అనేది కూడా డెవలప్ అవుతుంది. అప్పుడు మనం ఏంటి అనంటే, కష్టాలకి ఎక్కువగా కుంగిపోవడం, మళ్ళీ సుఖాలకి ఎక్కువగా పొంగిపోవడం ఇలాంటిది జరగదన్నమాట. ఇంకా ఇంకా నాకు కావాలి అనే కోరికలు కూడా తగ్గుతాయేమో.
0: అవును, ఈ కోరికలు, ఆ సెల్ఫిష్నెస్ ఇవన్నీ తగ్గించుకోవాలి అంటే కొంచెం తీసుకునే స్వభావం నుంచి ఇచ్చే స్వభావాన్ని అలవాటు చేసుకునే గుణం ఉండాలి. అంటే అందరితో పంచుకుంటేనే మీరన్న ఆనందం, తద్వారా తృప్తి కలుగుతుంది. ఇది మన సత్యసాయి సేవా సంస్థల్లో మనం చేసే అన్ని యాక్టివిటీస్లో ఆ ప్రేమని పంచుకోవడం అనేది చిన్నప్పటి నుంచి చక్కగా అలవాటవుతుంది. అయితే చిన్న వయసు నుంచే స్వామి బాల వికాస్ అని ఒక మాధ్యమం ద్వారా పిల్లలు, అంటే పిల్లలు అసలు మామూలుగా భగవత్ స్వరూపులే కదా, ఆ సహజ స్వభావాన్ని వాళ్లల్లో దూరం చేయకుండా ఉండడం కోసం వాళ్లకి షేరింగ్ అండ్ కేరింగ్, అలాగే వాళ్ళకి చిన్న చిన్న సాక్రిఫైసెస్ ఇలాంటివన్నీ కూడా వాళ్ల బాల వికాస్ గురువులు వాళ్ళకి చక్కగా నేర్పిస్తారు. వాళ్ల క్లాసుల్లో వాళ్ల చేత ప్రాక్టీస్ చేయిస్తారు చిన్నప్పటి నుంచే. తద్వారా వాళ్లు బ్యాలెన్స్డ్ గా ఉండడం, కష్టం వచ్చినా కుంగిపోకుండా ఉండడం, మీరు అన్నట్టు పొంగిపోకుండా కుంగిపోకుండా బ్యాలెన్స్డ్ గా ఉండడం అన్నది చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటారు కాబట్టి నేర్చుకోవడం కూడా చాలా సులభం. అయితే మన బాల వికాస గురువు ఇలాంటి ప్రాక్టీసెస్ ఎలా చేయిస్తారో వాళ్ల క్లాస్లో తన్మయ్ అని తన బాల వికాస గురువు ఎలాగ చేస్తారో మనతో పంచుకుందాం అనుకుంటున్నారు. ఆ వీడియో చూద్దాం.
3: ఓం శ్రీ సాయిరామ్. నేను చిన్నప్పుడు మా బాల వికాస్ క్లాస్ కి వెళ్ళినప్పుడు మా బాల వికాస్ టీచర్ ఆంటీ ఎప్పుడు మాకు చెప్తూ ఉండేవాళ్ళు దట్ మనం ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా విషయం షేర్ చేసుకుంటే మనకి ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది దానివల్ల అని. మనం ఎంత తక్కువ వాంట్స్ తో ఉంటే మనకు అంత మంచిది అన్న విషయం అది నేను రీసెంట్ గానే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను. నేను శబర్మతి ఆశ్రమం వెళ్ళినప్పుడు అహ్మదాబాద్ లో అక్కడ చిన్నగా ఒక అబ్బాయి బయట ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే నేను చూశాను. చూసి ఆ అబ్బాయి నన్ను నా క్యాప్ ని ఇలా చూశాను పైకి. చూస్తే నేను ఆ క్యాప్ చూసిన తర్వాత చూస్తున్నాడు కదా, తీసేసి క్యాప్ ఇచ్చేసాను. ఇచ్చేసి వాడు ఆ క్యాప్ వేసుకుంటున్నప్పుడు నాకు వచ్చినంత హ్యాపీనెస్ నాకు ఎప్పుడు దానికన్నా ముందు రాలేదు. తర్వాత నాకు అర్థమైంది ఆ విషయం నిజమే అని. మనం ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు మనకి ఇంకా డబుల్ హ్యాపీనెస్ వస్తుంది. ఆ విషయం మనం పిల్లలకి ఎలాగ కొన్ని కొన్ని యాక్టివిటీస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు మనం దీన్నే సీలింగ్ ఆన్ డిజైర్స్ అంటాం. అంటే మనకి అవసరమైంది ఎంత, అంతకన్నా ఎక్కువ ఎంత, మనం ఎక్కువైంది ఎవరికైనా ఇచ్చేసి దానివల్ల మనకు వచ్చే ఆనందం ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యాక్టివిటీస్ చేయించవచ్చు పిల్లల చేత. మనం ఒక బాక్స్ లో చాక్లెట్స్ పెట్టి ఎంతమంది పిల్లలు వస్తే అంతమంది, అంటే 10 కిడ్స్ వస్తే 10 చాక్లెట్ అందులో పెట్టి ఆ చాక్లెట్ అలా ఓపెన్ చేసి ఆ బాక్స్ అలా పెట్టేస్తే ఎవరెవరు ఎన్ని చాక్లెట్లు తీసుకుంటారు. కొంతమంది 2 తీసుకోవచ్చు, కొంతమంది 3 తీసుకోవచ్చు. కానీ వాళ్ళు చుట్టుపక్కల చూస్తే మిగతా పిల్లలకి ఒక్కొక్కటే వచ్చే, కొంతమంది పిల్లలకి రావు. కాబట్టి వాళ్ళ చాక్లెట్ ని మిగతా వాళ్ళకి ఇస్తారా లేకపోతే అది ఇవ్వరా, వాళ్ళతోనే ఉంచుకుంటారా అనేది ఒక యాక్టివిటీ. నా క్లాస్ లో ఇది మేము చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ చాక్లెట్ పక్క వాళ్ళకి ఇచ్చేసి అందరి దగ్గర చాక్లెట్ ఉండేటట్టే చూస్తారు. దీనివల్ల మనకి ఎంత కావాలి, వాట్ ఈస్ మై వాంట్, వాట్ ఈస్ మై నీడ్ అండ్ వాట్ ఈస్ మై వాంట్, అండ్ మన వాంట్స్ ని ఎంత తగ్గించుకోగలం, మన డిజైర్స్ ని మనం ఎంత తగ్గించుకోగలం అలాగే అందరికీ మనం ఎలా పంచిపెట్టి చూడగలం అనేది మనం నేర్చుకోవచ్చు. ఇలాంటి యాక్టివిటీస్ మనం చాలా కండక్ట్ చేయొచ్చు బాల్యకాస్ క్లాసులో. దీని ద్వారా మనం పిల్లలకి షేర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది అన్న విషయాన్ని నేర్పించవచ్చు.
1: చాలా మంచి ప్రాక్టీస్ ఈ షేరింగ్ అండ్ కేరింగ్ అని. అండ్ ఆల్సో మన డిజైర్ని అంటే రెండు చాక్లెట్లు తీసుకుందామని అనుకున్న బాబు కూడా లేదు నేను ఇంకోళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలి కదా అన్నట్టుగా ఆ డిజైర్ని అది కరెక్ట్ అయిన డిజైర్ కాదని చెప్పేసి ఒకటే చాక్లెట్ తీసుకోవడం అన్నది మనం ఒబ్జర్వ్ చేశాం ఇందులో. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే మనము కోరికలను అదుపు చేసుకోవడం అనేది బాల్ వికాస్ క్లాసెస్ నుంచి కూడా మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో పెద్ద అయిన తర్వాత కూడా మితిమీరిన కోరికలని మనము కంట్రోల్ చేసుకోగలము అని నాకు అనిపిస్తుంది.
0: నేను నాది నుంచి మనంకి వెళ్తాం.
1: కరెక్ట్
0: రైట్.
1: సో ఇలాగా మన పరిధులను పెంచుకోవాలి. నాది నేను నుంచి మనం మనది అన్న పరిధుల వరకు మనము వెళ్ళాలి అనంటే నాకేమనిపిస్తుందంటే మహిళలకి సహజంగా కూడా ప్రేమ ఓర్పు సహనం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది.
0: అవును.
1: సో ఈ క్వాలిటీస్ ని మనం ఆధారంగా చేసుకుని మన పరిధులని మన హృదయాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి మనము ప్రయత్నించాలి.
0: అవును తప్పకుండా.
1: నా వాళ్ల కోసమే కాకుండా అందరూ కూడా నా వాళ్లే అని అనుకోవాలి అని అలవాటు చేశారు మనకి స్వామి. మనం ఏం చేయాలి అన్నది ఎన్నో ఉపన్యాసాల్లో కూడా స్వామి మనకు చెప్తూనే వచ్చారు. ఉదాహరణకి ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కన పెట్టమన్నారు స్వామి.
0: అవును.
1: అందరి ఆకలి తీరాలి అనే ఆలోచనతో ఆ బియ్యం పక్కన పెట్టిన తర్వాతే వంట చేయమన్నారు.
0: తన కుటుంబ సభ్యుల గురించి ఆలోచించమన్నారు.
1: సో ఇలా ఆలోచించినప్పుడు అందరూ నా వాళ్లే అయినప్పుడు మరి సెల్ఫిష్నెస్ అనేది కూడా లేదు కదా.
0: అవును. స్వామి ఇలాంటివన్నీ కూడా మనకి చెప్తూ ఆ స్త్రీలు మహిళలు ఇళ్లలో ఎలా ఇల్లి ప్రాక్టీస్ చేయాలో చెప్పారు. నాకు మహిళలు అంటే ఒకటి గుర్తొచ్చింది. జనరల్ గా మహిళలకి కొంచెం డ్రెస్సింగ్ పట్ల చీరల పట్ల కొంచెం ఆసక్తి మక్కువ ఎక్కువే ఉంటుంది. అయితే స్వామి డ్రెస్సింగ్ ఎలా ఉండాలి అన్నదాన్ని కూడా ఎంతో సటిల్ గా చాలా క్లియర్ గా చెప్పారు. అది షేర్ చేసుకుందామని. ఒకసారి చెప్పారు స్వామి, ఒక పేదవాడు మనల్ని అప్రోచ్ అవ్వాలంటే మొహమాట పడకూడదు. అలాగే ఒక ధనవంతుడు ఒక అఫ్లుయెంట్ పర్సన్ మనతో కలవడానికి ఆలోచించకూడదు. అంత యాప్ట్గా అంత యాక్యురేట్గా ఉంటే చాలు. అంటే ఎక్సెస్గా ఉండక్కర్లేదు, తక్కువగా ఉండక్కర్లేదు. అంత చాలా బాగా స్వామి చెప్పగలరు. డ్రెస్సింగ్ విషయంలో కూడా స్వామి ఎంత చక్కటి గైడెన్స్ ఇచ్చారో.
1: సో స్వామి చెప్పినంత సున్నితంగా సులభంగా నిజంగానే ఎవరూ చెప్పలేరు.
0: అవును.
1: కానీ మనం ఈ కోరికలను ఎలా అధిగమించాలి అన్నది మనం ఇప్పుడు అన్నపూర్ణ గారి ఉదాహరణ ద్వారా ఒకసారి ఈ వీడియో క్లిప్ చూసేద్దామా.
0: అలాగే అలాగే.
4: కోరికలను అదుపు చేసుకోవడమే సీలింగ్ ఆన్ డిజైర్స్. కానీ ఇది కేవలం డబ్బు విషయంలోనే కాదు, మన దినచర్యల్లో అన్ని సందర్భాలలో కూడా దీన్ని ఆచరించగలగాలి అని స్వామి చెప్పారు. కానీ ఇది సాధ్యమేనా? సాధ్యమే. స్వామి చెప్పినటువంటి పంచాక్షరి మంత్రమైన దేవుడున్నాడు అనే మంత్రం పైన సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఇది సాధ్యపడుతుంది. ఎందుకంటే దేవుడు మనం ఏమి కోరుకున్నామో దాన్ని ప్రసాదించడు, మనకి ఏది అవసరమో దాన్ని మాత్రమే ఇస్తాడు. గాడ్ గివ్స్ అస్ వాట్ వి నీడ్, నాట్ వాట్ వి డిజైర్. కానీ ఇది మనం నిత్యం పాటించాలంటే దీని గురించి ఒక అవగాహన మనకి చిన్నప్పటి నుండే కలిగి ఉండాలి. అప్పుడే మనకు షేరింగ్ అండ్ కేరింగ్ అనేది తెలుస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా విజయవాడ వాస్తవ్యులైన అన్నపూర్ణ గారి గురించి మనం చెప్పుకోవచ్చు. శ్రీమతి అన్నపూర్ణ గారు స్వామి చెప్పినటువంటి సీఓడిని తమ జీవితంలో తూచా తప్పకుండా ఆచరిస్తూ వస్తున్నారు. 2012లో వాళ్ళ అబ్బాయి పెళ్లి జరిగింది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఆవిడకు 20,000 ఇచ్చి చీర కొనుక్కోమన్నారు. అందరూ ఒకే రకమైనటువంటి చీరలు కట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆవిడ ఆ 20,000 దాచిపెట్టారు. దాచిపెట్టి తన దగ్గర ఉన్న మంచి చీర ఒకటి కట్టుకున్నారు. దీని గురించి ఆవిడకి చాలా అబ్జెక్షన్స్ వస్తాయని ఆవిడ తలుచుకున్నారు. కానీ ఆవిడకి అప్రిసియేషన్స్ దొరికినాయి. ఎందుకంటే ఆవిడ నిత్యం సీఓడిని ఆవిడ ప్రతి అడుగున పాటిస్తూ ఉంటారు కాబట్టి. కానీ ఆ పెళ్లిలోనే ఆవిడ ఇంకొక 10,000 కూడా సేవ్ చేయగలిగారు. సేవ్ చేసి 30,000 కూడా స్వామి పాదాల చెంత ఉంచి, స్వామి ఈ 30,000 మీరు ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించండి స్వామి అని స్వామిని ప్రార్థించారు. ఆ మరుసటి రోజే ఆవిడ బాలవికాస్ స్టూడెంట్ ఒక అమ్మాయి తనకి కౌన్సిలింగ్లో ఇంజనీరింగ్ సీట్ వచ్చిందని ఆవిడతో షేర్ చేసుకుంది. కానీ ఆ మరుసటి రోజే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగింది. ఆయన ఒక వాచ్మెన్గా ఉన్నారు. ఇక ముందు తాను చదువుకోవడం కష్టమని ఆ అమ్మాయి చదువు ఆపేయాలనుకుంది. కానీ అన్నపూర్ణ గారు ఆ అమ్మాయికి ఎంతో ధైర్యం చెప్పి స్వామి ఉన్నారు అని భరోసాని కలిగించి ఆ 30,000 ఆ అమ్మాయికి ఇంజనీరింగ్ ఫీజుగా పే చేశారు. 30,000 ఆవిడకు 2 చీరలు వచ్చేవి. కానీ సిఓడిని పాటించడం వల్ల ఒక విద్యార్థికి జీవితం లభించింది. కొన్నిసార్లు సోషల్ ఆబ్లిగేషన్స్ వల్ల మనం మన కోరికల పైన సీలింగ్స్ని తీసివేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం నిత్యం ఒక నియమం ప్రకారంగా దీన్ని ఆచరిస్తూ వస్తే అది మనకి హ్యాబిట్ అయిపోతుంది. అప్పుడే మనము పిల్లలకి సిఓడిని చక్కగా నేర్పించగలము. ఎందుకంటే కోరికలు కలగడం తప్పు కాదు, వాటిని అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి. దీనికి ఎందుకంటే చిల్డ్రన్ మిమిక్ దేర్ పేరెంట్స్ అని అంటారు కాబట్టి పిల్లల్లో ఈ సిఓడిని మనం చక్కగా ఇన్కల్కేట్ చేయగలగాలి. దీనికి బెస్ట్ సూత్రం ఏమిటంటే స్వామి చెప్పినటువంటి సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అనే ఆశయం మనం కలిగి ఉండాలి. ఆ ఆశయాన్ని మనం ఆచరణలో పెట్టగలిగినప్పుడే మనం కోరికలపై కోరికల అదుపులో కాదు, కోరికలే మన అదుపులో ఉంటాయి. అప్పుడే మనం దివ్యత్వాన్ని చేరుకోగలము. స్వామి చెప్పినటువంటి మ్యాన్ మైనస్ డిజైర్స్ ఇజ్ ఈక్వల్ టు గాడ్ అని ఆ దివ్యత్వాన్ని సంపూర్ణంగా పొందగలము.
1: ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటి అనంటే, అన్నపూర్ణ గారు స్వామి చెప్పిన విషయాలన్నీ కూడా ఎంతో చక్కగా అవగాహన చేసుకున్నారు. అందుకే ఆవిడ ఏం చేస్తే నేను డబ్బు పోగేయగలను, ఆ దాంతో నేను ఎలా సేవ చేయగలను అని అనుకుంటూ ఒక అవకాశాన్ని కోసం ఎదురు చూశారు, కోరికని అధిగమించారు, సేవ జరిగిపోయింది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆవిడ కోరికని చంపుకోలేదు, కోరికను ఎంతో అవగాహనతో అధిగమించారు. సో మరి మనం ఇలాంటి ప్రాక్టీసెస్ ఎప్పుడైతే చేస్తామో డెఫినెట్ గా కోరికలపై మనం విజయాన్ని సాధించగలము, దివ్యత్వానికి దగ్గరవుతాం. మరి
5: అవును, స్వామి సేవ స్పెసిఫిక్ గా ఎలా చేయాలో కూడా కొన్ని చాలా చెప్పారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అవి కూడా మాట్లాడుకున్నాం.
1: స్వామి సేవ గురించి చాలా చెప్పారు, కానీ మెయిన్ గా స్వామి ఏమన్నారు అంటే నేను చేస్తున్నాను ఈ సేవ అన్న ఆ భావనని మనం తొలగించుకోవాలి అని చెప్పారు. నేను చేస్తున్నాను అన్న భావన ఉంటే అది సేవయే కాదు,
5: సేవ కాదు.
1: ఇంకొకటి ఏమిటి అంటే మన శక్తికి మించినది కూడా మనం సేవ చేయకూడదు, అది అహంకారానికి దారితీస్తుంది. ఎప్పుడైనా కూడా మనము ఇది చిన్న సేవ అది పెద్ద సేవ అని ఇలాంటి భావన కూడా మనం పెట్టుకోకూడదు.
5: అవును,
1: స్వామికి అన్ని సేవలు ఒకటే
5: ఒకటే.
1: సో మనము ఈ గ్రామ సేవలు చేస్తుంటాము, మెడికల్ క్యాంప్స్ చేస్తుంటాము. సో ఇలాంటప్పుడు మనకి ఈ సమానత్వము ప్రేమతో చేయాలి అని అన్నాం కదా, ఈ సమానత్వం ప్రేమ అన్నది ఎంతో స్పష్టంగా మనకి ప్రస్ఫుటిస్తూ ఉంటుంది.
5: అవును, అయితే మీరు ఇందాక అన్నట్టు ఏం సేవ చేసినా స్వామికి ఒకటే అని, ఎంత లార్జ్ స్కేల్లో చేశాము, ఎంత మందికి చేశాము, ఎంత ఖర్చు పెట్టాము అవసలు లెక్కలోకే రావు. మీ ప్రేమ ఆ భావం ఏదైతే ఉంటుందో అదే సేవకి చాలా ఇంపార్టెంట్ అని స్వామి చెప్పారు. ఆ అహంకారం కించిత్తైనా ఉంటే అది సేవ కాదు అని. ఇక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్, స్వామి దగ్గరికి ఒకసారి మన హైదరాబాద్ బాయ్స్ వాళ్ళు చేసిన సేవలన్నీ ఒక ఫోటో ఆల్బంలో చక్కగా పొందుపరిచి స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి మేమిక్కడ నారాయణ సేవ చేశాము, ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించాము, మేము పిల్లలకి సేవ చేశాము, వాళ్ళకి సపోర్ట్ చేశాము, ఇలాగ ఎంతో చాలా ఉత్సాహంగా స్వామికి ఆ ఆల్బమ్ చూపిస్తున్నారు. స్వామి చక్కగా చూసి, ఇవన్నీ మీరే చేస్తే మరి స్వామి ఏం చేశారు బంగారు అని అడిగారట. అంటే తెలిసి తెలియక కూడా చిన్నగా ఆ అహంకారం కానీ నేను చేశాను అని కానీ అనిపిస్తే స్వామి అది ఎంతో చక్కగా కరెక్ట్ చేశారు. మనకి ఆ ప్రాంప్ట్ ఎప్పుడు ఉండాలి, లోపల నుంచి మనం చేస్తున్నాము అనే భావన వచ్చిందంటే ఇంకా సేవ నిష్ఫలితమే.
1: ముమ్మటికి ప్రసన్న. ఇంకోటి మనం అనుకున్నాం కదా ఇందాక, మన శక్తికి మించి చేస్తే అది అహంకారానికే దారితీస్తుంది అని. సో అలా ఒక మామూలు కుటుంబ సభ్యులు 20 రూపాయల సేవ కోసం కాంట్రిబ్యూట్ చేశారే అనుకుందాం, ఒక ధనికుల ఫ్యామిలీ 2000 రూపీస్ కాంట్రిబ్యూట్ చేశారే అనుకుందాం సేవకి, స్వామికి ఈ రెండు ఒకటే. ఆ డినామినేషన్తో స్వామికి అవసరం లేదు, ఇక్కడ వాల్యూ ఉన్నది ఆ భావానికి మాత్రమే. నిజానికి చెప్పాలి అనంటే మన సేవాదళ సభ్యులు అందరూ వేసుకునేది ఒకటే డ్రెస్సు, వైట్ డ్రెస్, చేసేదంతా ఒకటే పని, అది స్వామి సేవ. మరి వాళ్ళు చేసేది ఏ భావంతో అనంటే అందరినీ ప్రేమించాలి అన్న భావంతో.
5: అవును.
1: సో ఎప్పుడైతే మనం ఇలా నిస్వార్థ భావంతో మనము అందరినీ ప్రేమించాలి అని మనం సేవ చేయడం మొదలు పెడతామో, అప్పుడు అందరిలో ఉండేది భగవంతుడే కదా అన్న సత్యాన్ని మనం మెల్లమెల్లగా గ్రహించడం కూడా జరుగుతుంది. అప్పుడు మన మనస్సు అనవసరమైనటువంటి కోరికల మీద అత్యాశ వైపు వెళ్లదన్నమాట. అందరిలో ఉండే భగవంతుణ్ణి గ్రహించడానికి, అందరిలో ఉండే ఆ భగవంతుణ్ణి ప్రేమించడం, దీని వైపుకి మన మనసు అనేది మళ్ళుతుంది.
5: అవును, ఆ రకంగా దివ్యత్వం వైపు
1: మనం అడుగులు వేస్తున్నట్టే.
5: అయితే మన సత్యసాయి సేవా సంస్థల్లో ఎంతో ఇంపార్టెంట్, ఎంతో ముఖ్యమైన విభాగం యువజన విభాగం. యువజన విభాగం అంటే సత్యసాయి యూత్. సహజంగానే యంగ్ ఏజ్లో స్వామి చెప్తారు చాలా అన్ని కేర్ఫుల్గా ఉండాలి, మీ లైఫ్ని మీరు డైరెక్ట్ చేసుకునే ఏజ్ అది అని స్వామి చెప్తూ ఒక నియమాన్ని మాత్రం తప్పకుండా పాటించమన్నారు. ఆ నియమమే సీలింగ్ ఆన్ డిజైర్స్. దీనికి చక్కగా స్వామి ఒక సింపుల్ స్టెప్స్ కూడా చెప్పారు. ఫస్ట్, డోంట్ వేస్ట్ ఎనర్జీ, డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ మనీ అండ్ డోంట్ వేస్ట్ ఫుడ్. ఇవి తప్పకుండా పాటించాల్సిన విషయాలు. ఎందుకంటే స్వామి అంటారు కదా, నా శ్రేయో నియమం వినా.
1: కరెక్ట్,
5: అన్నీ లిమిట్గానే ఉండాలి, అతిగా ఉందా అది మనకి మంచిది కాదు. సో ఎంతో ప్రేమతో యంగ్ ఏజ్ నుంచే ఇవి ప్రాక్టీస్ చెయ్యాలి అని స్వామి చక్కగా చెప్పారు.
1: సో మనము ఫస్ట్ మనం అనుకున్నాం కదా, ఎనర్జీ టైం మనీ అండ్ రిసోర్సెస్ ని మనం చక్కగా ఛానలైజ్ చేసుకోవాలి అని అనుకున్నాం. సో ఫస్ట్ మనము ఎనర్జీ అండ్ టైమ్ ని యువత ఎస్పెషలీ ఎలా ఛానలైజ్ చేసుకోవచ్చు అన్న దాని గురించి మనం ప్రస్తావించుకుందాము. సో జనరల్ గా మన యువత వీటిని మన సత్సాయి సేవా సంస్థల్లో కూడా చూస్తూనే ఉంటాము. సో సోషల్ కాజెస్ కి, షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ కి, దీనికోసం ఎప్పుడైతే మనం మన టైంని ఎనర్జీని ఛానలైజ్ చేసుకుంటామో, డెఫినెట్ గా మనం ఈ సేవ ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్ తో మనలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది డెఫినెట్ గా వస్తుంది. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అన్నది ప్రాక్టీస్ చేయడానికి కూడా మనకి అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు మనసు డిజైర్స్ వైపు వెళ్లదు కదా, ఆ టెంప్టేషన్స్ అన్నిటికి కూడా మనసు గురి అవ్వదు కదా.
5: అవును, స్వామి చెప్పినట్టు యంగ్ ఏజ్ లో ఎనర్జీ, ఆపర్చునిటీస్, అవైలబిలిటీ ఇవన్నిటితో పాటు టెంప్టేషన్స్ కూడా ఉంటాయి. అసలు టెంప్టేషన్స్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది స్వామి ఏమో డోంట్ వేస్ట్ ఫుడ్ అన్నారు. బట్ ఫుడ్ ఈజ్ ద మోస్ట్
1: టెంప్టింగ్ థింగ్
5: ఫర్ ఎవ్రీవన్.
1: పెద్దలకి చిన్నలకి ఒకేలాగా ఆ టెంప్టేషన్ అనేది ఉంటుంది.
5: స్వామి అందుకనే చెప్పారు కదా, ఆహారం ఎలాంటిదో ఆలోచన అలాంటిది అని. అందుకని అది కూడా మితంగా తీసుకోవాలి, మన హెల్త్ వరకు తీసుకోవాలి. అంతేకాని జనరల్ గా ఇప్పుడైతే చూస్తున్నాము అన్హెల్దీ ఫుడ్, టేస్ట్ బాగుందని తినేయడం, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినప్పుడు తినేయడం, ఇలాగా మనకి తినాలనే కోరిక పెరిగిపోవడం, దాని మీద డబ్బులు స్పెండ్ చేసేయడం, ఇలాంటివి మనం మళ్ళీ ఆ కోరికలు ట్రాప్ లో పడిపోయేలా చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈటింగ్ వాట్ ఈస్ రైట్ ఈస్ ద బెస్ట్ పాలసీ.
1: అది కూడా కరెక్ట్. కానీ నాకేమనిపిస్తుంది అనంటే ఫుడ్డే కాకుండా మనీని కూడా మనం ఎలా పరిమితంగా మనము స్పెండ్ చేయాలి అన్నది ఎస్పెషలీ యువత చక్కగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన నీడ్స్ ఏమిటి అన్నది మనం గ్రహించుకోవడం చాలా ఇంపార్టెంట్. మన విచక్షణని యూజ్ చేసి నీడ్స్ అంటే ఏమిటి అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, మనము ఎక్కువగా లగ్జరీస్ మీద ఖర్చు పెట్టకుండా మనం నీడ్స్ ని మనము ఎప్పుడైతే సాటిస్ఫై చేసుకుంటామో అది మనం స్వామి చెప్పిన మార్గాన్ని అవలంబిస్తున్నట్టు. సో మనం ఒక్కోసారి సేవలకు వెళ్ళినప్పుడు, ఎస్పెషలీ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాం, కొంతమందికి ఎంత ఉన్నా కూడా సరిపోదు, కొంతమంది ఎంత తక్కువగా ఉన్నా కూడా చక్కగా దాన్ని పొదుపు చేసుకుని ఎలా మనం మన అవసరాలను తీర్చుకోవాలి
5: అన్నది
1: చక్కగా ప్లాన్ చేసుకుంటాం. సో ఇవి మన యువత ఎప్పుడైతే సేవల్లోకి వెళ్లి పాల్గొన్నప్పుడు, సమాజంలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ గ్రహించడానికి అది వాళ్ళకు ఒక అవకాశం. సో అప్పుడు మనకున్న దాని మీద మనకి వాల్యూ అనేది పెరుగుతుంది. అప్పుడు మన మైండ్ లగ్జరీస్ వైపుకు వెళ్ళదు, అత్యాశ వైపుకు వెళ్ళదు. సో మనకున్న దాంతో మనం సంతృప్తి చెందడం అనేది నేర్చుకుంటాము, దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందుతాము, అందరికీ పంచుతాము.
6: దివ్యమైన ఆనందం అలాగే నాకు ఇంకొకటి గుర్తొచ్చింది, మన సాఫ్ట్ స్కిల్స్ యాక్టివిటీస్లో మనం నేర్పించే టైలరింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తారు కదా, అలాంటి వాటి నుంచి వచ్చిన ఒక ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయో అవి కూడా మనం మన వ్యూవర్స్కి షేర్ చేసుకుందాం.
1: మీరు చెప్పినట్టుగా ఈ రకరకాల స్కిల్స్ని మనం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటువంటి బ్యానర్ మీద శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్లో మనము దేశవ్యాప్తంగా కూడా మనం ఈ ప్రోగ్రామ్స్ని చేస్తున్నాము. సో మనము ఈ ప్రోగ్రామ్స్ ద్వారా నైపుణ్యతనే కాకుండా పాపభీతి, దైవప్రీతి, సంఘనీతి అన్నది కూడా మనము వీళ్ళకి ఆ నైపుణ్యంతో పాటు మేళవించి మనము వీళ్ళకి నేర్పిస్తున్నాము.
5: గ్రేట్.
1: సో ఈ సేవలోని ప్రత్యేకత ఏమిటి అనంటే, వాళ్ళు మనతో పాటు అంటే మన సేవాదళ సభ్యులతో పాటు ఆల్మోస్ట్ 45 రోజులు కలిసి ఉంటారు. సో మనము ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ గోల్డెన్ ఆపర్చునిటీ అని నేనంటాను, టు లివ్ లవ్ అండ్ టు స్ప్రెడ్
5: లవ్.
1: సో మనము వీళ్ళకి చక్కగా స్వామి తపోవనం కానీ, లేకపోతే స్వామి చెప్పిన చిన్న చిన్న కథలు కానీ, పద్య సూక్తులు కానీ, ఇలాంటివన్నీ ఎన్నో మనం వీళ్ళకి చెప్తూ ఉంటామన్నమాట. సో మెల్లమెల్లగా వాళ్ళు కూడా స్వామి అంటే ఏంటి, దివ్యత్వం అంటే ఏమిటి, అసలు మనం ఎందుకు పుట్టాము, మన లైఫ్ కి పర్పస్ ఏమిటి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు,
5: అవగాహన చేసుకుంటారు. అవును, నేను ఈ మధ్య మన వాట్సాప్ గ్రూప్స్ లో చూశాను, ట్రైనీస్ కూడా ప్రశాంతి సేవలకి కూడా వెళ్తారు అని.
1: వాళ్ళు ప్రశాంతి సేవలకి వస్తారు, కొంతమంది బాల వికాస్ గురువులు అవుతారు, కొంతమంది మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లోనే ట్రైనర్స్ గా కూడా వస్తారు.
5: గ్రేట్.
1: సో యాక్చువల్లీ ఇక్కడ మనము వాళ్ళని సేవల్లోకి ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాము అనంటే, వాళ్ళు కుట్టిన చిన్న చిన్న జుబ్బాలు వాళ్ల చేతే మనము జనరల్ హాస్పిటల్స్ లో డిస్ట్రిబ్యూట్ చేయించడం, ఇలాంటివన్నీ చేయిస్తూ ఉంటాం అన్నమాట. అదే కాకుండా ఫ్లవర్ గార్లెండ్ మేకింగ్ అని, నారాయణ సేవ అని, ఇలాంటి సేవల్లో మనము వాళ్ళని ఎప్పుడైతే పార్టిసిపేట్ చేయిస్తామో, సేవ యొక్క మాధుర్యాన్ని వాళ్ళు రుచి చూస్తారు, మన సాయి కుటుంబ సభ్యులుగా మారిపోతారు.
5: అబ్బా, అయితే మన సేవాదళ సభ్యులు కానీ, యూత్ కానీ, మహిళలు కానీ, వీళ్ళందరూ ఇలాంటి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉండగా, ఉంటూ ఉండడం వల్ల స్వామి చెప్పినట్టు ఆ ఎనర్జీ, టైం, మనీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఛానలైజ్ చేసుకుని స్వామి చెప్పినట్టుగా నడుచుకోవడానికి మంచిగా ప్రయత్నించవచ్చు. అయితే మొట్టమొదట్లో అన్నాను కదా, కోరికలు మనకి హ్యాపీనెస్ ఇచ్చేస్తాయా, అయితే మళ్ళా ఎందుకు పుడతాయి అని. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుంటే మేబీ అసలు వాట్ గివ్స్ అస్ హ్యాపీనెస్ అన్నది కొంచెం రియలైజేషన్ వస్తుంది, కోరికలు తీర్చుకుంటే కాదు అన్న రియలైజేషన్ కూడా వస్తుంది. సో ద మోర్ దట్ మనం వీటిలో పార్టిసిపేట్ చేయడం వల్ల స్వామి చెప్పినట్టు ఎలాంటి సంకల్పంతో చేయాలో చేస్తున్నప్పుడు వి లెర్న్, అసలు ఆ కోరికలు ఆటోమేటిక్గా అదుపులోకి వస్తాయి, దివ్యత్వం వైపు అడుగులు వేస్తాం.
1: లెస్ లగేజ్ మేక్స్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని అంటాం కదా.
5: అవునవును.
1: సో కోరికలను తగ్గించుకుంటే డెఫినెట్ గా అది ఒక మంచి జీవనానికే దారి తీస్తుంది. కాకపోతే కోరికలను తగ్గించుకోవడం అంత సులభం కాకపోయినా అసాధ్యమైతే కాదు. సో స్వామి చెప్పిన మార్గంలో మనం అనుక్షణం నడుస్తూ, ఎవరైనా ఎప్పుడైనా ఆ పాత్ నుంచి డీవియేట్ అయ్యారు అనంటే వాళ్లకు వాళ్లు సరిదిద్దుకోవడం, ఇలా ఎప్పుడైతే మనము ఈ ప్రయాణంలో ఉంటామో డెఫినెట్ గా మనము దివ్యత్వాన్ని సాక్షాత్కరించుకోగలము. ఇక్కడ ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్, మనం దివ్యత్వాన్ని అసలు ఎందుకు సాక్షాత్కరించుకోవాలి అని అనుకుంటున్నాము?
5: అవును,
1: ఇందాక అనుకున్నాం కదా కొన్ని నిమిషాల కింద, ఈ కోరికలు అయితే ఏవైతే ఉంటాయో, ఎస్పెషలీ ద మెటీరియలిస్టిక్ వన్స్, అవి మనకి చాలా క్షణికమైన హ్యాపీనెస్ ని ఇస్తాయి.
5: అవును,
1: ఈ క్షణికమైన హ్యాపీనెస్ వలన మనము కష్ట సుఖాలు అన్న వాటిల్లోనే మనం డోలలాడుతూ ఉంటాం. సో మనం ఎప్పుడైతే ఈ డిజైర్స్ ని తగ్గించుకుంటామో, దివ్యమైన ఆనందం అంటే కంటిన్యూస్ గా ఎప్పుడూ ఆనందంగా ఉండే పరిస్థితిని మనం చేరుకుంటాం అన్నమాట. కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా పొంగిపోకుండా కృంగిపోకుండా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడానికి సాధ్యపడుతుంది.
5: అవును,
1: సో దాట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ దిస్ జర్నీ.
5: రైట్. అయితే ఇందాక మీరు అన్నట్టు మాటల్లో డీవియేట్ అవుతాము అన్నది చాలా సహజం, బికాజ్ మనకున్న వరల్డ్లీ పరిస్థితుల్లో కానీ. బట్ మళ్ళీ ఆ ప్రాసెస్లో ఒక అవేర్నెస్లో ఉండి ఆ గ్రాటిట్యూడ్ తోటి వాట్ వీ అలాంటివి చూస్తుంటే మనకు ఒక మోటివేషన్, ఒక గైడ్ లైన్ దొరుకుతుంది. ఎందుకంటే ఆ డీవియేషన్ నుంచి ట్రాక్ లోకి రావాలి అని అంటే యాక్టివిటీస్ చేయడంతో పాటు రోజు కొంత డోస్ అయినా మనకి ఆ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్.
1: ఇది డూవబుల్ అని కూడా అనిపిస్తుంది. ఇంకొకళ్ళు చేస్తున్నారు అంటే మనం కూడా చేయగలము
5: అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అవునవును.
1: సో ఇలా మనము కోరికలను తగ్గించుకుంటూ అహంకారాన్ని స్వార్థాన్ని అధిగమిస్తూ ఎలా అంటే స్వామి చెప్పిన మార్గంలో నడుస్తూ మనం సత్యసాయి సేవా సంస్థల ద్వారా సేవలలో పాల్గొంటూ ఎల్లప్పుడూ స్వామి ఇచ్చిన అవకాశాలని ఉపయోగించుకుంటూ స్వామికి లెట్ అస్ షో అవర్ గ్రాటిట్యూడ్ టు స్వామి అండ్ ఫాలో హిస్ పాత్. ఇదే దివ్యత్వానికి సోపానం.
5: సో డీప్ రూటెడ్ గా మనలో ఆ గ్రాటిట్యూడ్ ఉంటేనే ఈ ఈ ప్రాసెస్ లో ఉండగలుగుతాం. స్వామి ఇచ్చిన ఈ బంగారు అవకాశానికి మనలో ఉన్న దివ్యత్వాన్ని మనమే గుర్తించేలా మన్ని బ్లెస్ చేయమని ప్రార్థిస్తూ అందరికీ సాయిరాం.
1: సాయిరాం.

0: నిద్రలో కనిపించే రంగుల ప్రపంచము, భయపెట్టే సంఘటను కనులు తెరవగానే మాయమైపోతాయి. కళ మనోవికారమే కాని ఆత్మానుగతం కాదు. అలాగే జీవితం కూడా పరమాత్మ దివ్య సంకల్పాన్ని అనుసరించి సాగుతుంది కాని వ్యక్తి సంకల్పం వల్ల కాదు. దేహం పడిపోగానే జీవితమనే స్వప్నమూ ముగిసిపోతుంది. బంధాలకు అతీతంగా తామరాకు మీద నీటిబొట్టులా జీవించేవారు తమలోని దివ్యత్వాన్ని తెలుసుకోగలుగుతారు. ఈ సత్యాన్ని తెలిపే లైఫ్ ఇస్ అ డ్రీమ్ షాడో ప్లే ఇప్పుడు మీకోసం.
1: లైఫ్ ఇస్ అ డ్రీమ్. నిద్ర సేద తీరుస్తుంది. తెలిసిన ప్రపంచంలో నుంచి తెలియని ప్రపంచాలకు తీసుకువెళ్తుంది. ఆహ్లాదాన్నిచ్చే అనుభూతులు, అదురు పుట్టించే అనుభవాలు కలిగిస్తుంది. ఇక్కడ నిద్రిస్తున్న వ్యక్తి మరింత మెల్లగా లోతుగా ఊపిరి తీసుకుంటున్నాడు. నిద్ర అతనికి ఎటువంటి కళను చూపిస్తుందో మరి. అంతటా ఆవరించిన దివ్య ప్రకాశం నుంచి మెల్లగా ఈ ప్రపంచంలోకి మరో కొత్త జీవం ప్రవేశించింది. కనులింకా తెరవలేదు. తనకు మాత్రమే తెలిసినదేదో పట్టుకున్నట్టు పిడికిలి బిగించి ఉంది. కొత్త జీవి అడుగు పెట్టగానే చుట్టూ ఉన్న ప్రపంచంలో మార్పు కనిపిస్తోంది. కాని కల మొదలయ్యాక ఇక వెనుతిరిగేది లేదు. శిశువు పెరుగుతోంది. ఆ ఎదుగుదల నిజంగా ఒక అద్భుతం. చూడండి, అంతలోనే పడిపోవడం, అంతలోనే లేవటం, మళ్ళా అదే తంతు. పడిపోవడాన్ని ఎవరూ పట్టించుకోరు, లేచి నిలబడడాన్ని గొప్పగా చెప్పుకుంటారు. చుట్టూ ఉన్న ప్రపంచంలోని ప్రతి ఒక్కటి తనకు వింతే. మరికొంత పెరిగి మాట్లాడడం వచ్చాక పెద్దలు అడగడం మర్చిపోయిన కొన్ని ప్రశ్నలు ఆ శిశువు అడుగుతుంది. ఆకాశం ఎందుకిలా ఉంది? మేఘాల్లోకి నీళ్లెలా వచ్చాయి? పక్షి ఎలా ఎగురుతుంది? అది అమాయకంగా అడిగే ప్రశ్నలైనా చాలా పెద్ద ప్రశ్నలు. తెలివిత కోతనం అనుకుంటారేమో అనే సంకోచం, భయం లేకుండా అడిగే ప్రశ్నలు, అవి త్వరలోనే ఆగిపోతాయి. అంతలోనే ఒక తుఫాను. అంతవరకు విశాలంగా ఉదారంగా ఉన్న ప్రపంచం నుంచి అన్ని వైపులా ఒత్తిడి మొదలవుతుంది. సుఖదుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. వాటిని వివరించడం, పరిష్కరించడం కష్టం. అనుభవించాల్సిందే. ఆ అనుభవం ఎలాంటిదంటే ఒక టవల్ని నీటిలో ముంచి పిండినట్లే. ఉత్సాహంతో నిండిన యవ్వనంలో మనసులో ఎన్నెన్నో ప్రశ్నలు. వాటి సమాధానం కోసం బయట ఎక్కడెక్కడో వెతుకులాట. యుక్త వయసు వచ్చాక జీవితంలో స్థిరపడడం మొదలవుతుంది. కెరీర్లో ఎదగాలని ఉబలాటం, భార్యా బిడ్డల కోసం ఆరాటం, మనకంటూ ఒక పేరు, హోదా, సమాజంలో స్థానం సంపాదించుకోవాలనే ఒక పోరాటం. ఒకరికి కొడుకు, ఒకరికి తండ్రి, ఒకరికి సోదరుడు, ఒకరికి భర్త, సంపాదించి పోషించేవాడు, ఇలా ఎన్నో పాత్రలు. ఇదే నేను అనే మాయలో పడిపోతాడు. మరి ఆ మాయలోంచి బయటపడే మార్గమే లేదా? మార్గం అన్వేషించేలోగా ముసలితనం మీద పడుతుంది. నడక నెమ్మదిస్తుంది. కళ్ళు మసకబారినా చూపు తీక్షణమై అందులో జ్ఞానం కనిపిస్తుంది. వెనుతిరిగి చూస్తే ఆనందాలు, అసంతృప్తులు, నిర్ణయాలలో తప్పొప్పులు, వాటికి కారణమైన రాగ విరాగాల జీవన వలయం గోచరిస్తుంది. కాని ఎక్కడో ఏదో ఒక లోటు కనిపిస్తుంది. ఊపిరి నెమ్మదిస్తోంది. ఇంతవరకు నమ్మకంగా సేవ చేసిన శరీరంలో పటుత్వం తగ్గుతోంది. చివరికి ఊపిరి నిలిచిపోతుంది. మనిషి ఉలిక్కి పడి లేచాడు. వెలుగును చూసి కళ్ళు నులుపుకుంటున్నాడు. గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు. అమ్మయ్యా, నేను బ్రతికే ఉన్నాను. పక్కన ఉన్న స్వామి ఫోటో వైపు చూస్తూ నమస్కరించుకుని విభూతి పెట్టుకున్నాడు. ఫోటో పక్కనే ఉన్న పుస్తకం తీసి భగవాన్ పాత భక్తురాలైన భగవాన్ రాణి సుబ్రహ్మణ్యం ఇలా అడిగారు. రాణి సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడుతూ ఇలా అడిగారు,
2: సమస్యలున్నాయా నీకు?
1: లేకేం కుటుంబ
2: సమస్యలున్నాయా? ఎలా బయటపడాలో నీకు తెలుసా? వాటి నుంచి ఎలా బయటపడాలో నీకు తెలుసా?
1: తలదించుకుంది
2: ఆమె. తెలియదన్నట్లు
1: స్వామి
2: తలదించుకు
1: మళ్లీ ఆమెను ఇలా ప్రశ్నించారు.
2: స్వామి
1: మళ్ళీ
2: కలగంటున్నానన్న సంగతి
1: కంటున్నప్పుడు
2: నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు?
1: కలగంటున్నానన్న సంగతి
2: స్వామి
1: నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు?
2: తెలివి వచ్చాక
1: అది కల
2: స్వామి
1: అని తెలుస్తుంది.
2: తెలివి వచ్చాక
1: మరి కల
2: చివరకు
1: అని తెలుస్తుంది.
2: ఆ కల
1: నిజమే
2: వచ్చే వరకుంటావా
1: లేదా?
2: ఆ కల
1: అవును
2: నిజమేనని అనుకుంటావా లేదా?
1: అలాగే అనిపిస్తుంది.
2: అవును స్వామి.
1: అలాగే
2: చిరు సంభాషణలోనే
1: సర్వం ఇమిడి ఉంది.
2: ఈ చిరు సంభాషణలోనే
1: సర్వం ఇమిడి ఉంది.

0: ക്ഷേത്രം
1: ഹിരണ്യഗൗരം പ്രേമാവതാരം സംസാരസാരം കനകാംബരധാരം സദാവസന്തം ഹൃദയാരവിന്ദേ ഭവം ഭവാനീം ശ്രീ സത്യസായീശം സദാ സ്മരാമി. ഭഗവാൻ വാർ മനന്ദി ఎల్లప్పుడూ దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తూ ఉంటారు. మనం ఎన్నో డిస్కోర్సుల్లో విన్నాము. దీన్ని మనం అర్థం చేసుకునే కోసము ప్రతి ఒక్క భక్తుడికి రకరకాల అనుభవాలు ఇచ్చారు భగవంతుడు. నా చిన్న అనుభవం మీకు సమర్పించదలుచుకున్నాను. నేను 1977లో స్వామివారి కళాశాలలో బృందావనంలో విద్యార్థి కిందే చేరాను. 11th క్లాస్, 15 ఏళ్ల కుర్రాడిని. అప్పుడు స్వామి ఫస్ట్ నాకు వచ్చిన మంచి అనుభవం ఏంటంటే, ఛాన్స్ ఏంటంటే, స్వామివారు శంకరాచార్య డ్రామాలో నన్ను ఒక శంకరాచార్య శిష్యుడు కింద నన్ను సెలెక్ట్ చేశారు. శంకరాచార్య ఒకటే ఒక డైలాగ్ నాకు, హూ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్ అండ్ ఫో. ఆన్సర్ ఏంటంటే, దానికి జవాబు శంకరాచార్య ఇస్తారు, యువర్ మైండ్. నేను 15 ఏళ్ల కుర్రాడిని, మైండ్ అంటే ఏమిటో తెలియదు. ఎప్పుడు ఆడుకోవడం, ఏదో బోన్ చేయడం, చదువుకోవడం, స్వామివారి దగ్గర వచ్చేసాం, పెరిగేసాం, వచ్చేసాం. మనకు మనసు అనేది ఒకటి ఫ్రెండ్ లోపలున్నాడు. మనకి ఎప్పుడు ఫ్రెండ్ అంటే బయటే ఉండేవాడు, ఫ్రెండ్ అనేవాడు లోపలున్నాడు అనేది, అతనే శత్రువు అతనే మిత్రుడు అనేది తెలుసుకోవాలని ఒక, అతను ఎవరు అసలు, ఈ మనసు ఏమిటి అనే ఒక ఆలోచన పుట్టింది. దానికోసం మనం లైబ్రరీకి వెళ్ళి ఇంకోటి శంకరాచార్య డ్రామా అంటే శంకరాచార్యులు ఎవరు, శంకరాచార్యుల గురించి అన్ని చదవడం మొదలెట్టాం. అప్పుడు అర్థమైంది ఇది అద్వైతము, ఈ ఫిలాసఫీ అంతా. కానీ అవేమీ మనకు అర్థం కాలేదు, ఎందుకంటే మనకు మనసే తెలియలేదు. అప్పుడు మనకి బృందావనంలో ఆ కాలంలో అందరూ స్వామి చుట్టూరా ఉండేవారు. స్వామి కోసం మనం సేవ చేయడం, స్వామికి ఏ విధంగా అయినా ఉపయోగపడాలి, స్వామికి ఏ రకంగా దగ్గర అవ్వాలి, అదొక్కటే కోరిక. సో దాంతో రకరకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళం. గార్డెన్ పనైనా కానివ్వండి, కిచెన్లో అయినా కానివ్వండి, లేకపోతే స్వామివారు ఎక్కడన్నా మనం బయటకు వెళ్తుంటే చెప్పులు అందించడము, లేకపోతే ఒక ఖర్చీఫ్ ఇవ్వడము, ఎల్లప్పుడూ స్వామి చుట్టూరా ఉండేందుకు ప్రయత్నించి స్వామివారికి ఏదో రకంగా మనం ఉపయోగపడాలి అనే తపనతో ఉండేవాళ్ళం. అదే తప్ప ఇంకా అప్పుడు మనకి ఇది ఒక ఆత్మ ఉంది, ఇంకా లోపల ఇంకా చాలా ఉందని ఏమీ తెలియలేదు. ఒకటి మాత్రం అర్థమైంది, మనసు అంటే ఏమిటో అర్థమైంది అప్పుడు. ఎందుకంటే స్వామి దగ్గర అవ్వాలంటే మనకి ఏ చెడు ఆలోచన రాకూడదు. ఎందుకంటే మనం ఒక చెడు ఆలోచన వచ్చిందంటే స్వామివారు మన దగ్గర రారు, మన చూడరు. ఆ భయంతో మనకు మనసు అనేది ఉంది, ఇదే మనకి శత్రువు. మనని జాగ్రత్తగా మనం చూసుకోవాలి దీన్ని, దీంతో మనం మంచి మార్గంలో పెట్టాలి అనే ఒక ఆలోచన వచ్చి ఎల్లప్పుడూ స్వామి గురించే చింతన చేసుకుంటాం. ఈ మనసుని ఎల్లప్పుడూ స్వామి చింతనలో పెట్టుకుంటూ స్వామి మీద ధ్యాస పెట్టి, స్వామి అంటే అప్పుడు మనకి ఫిజికల్ ఫామ్ ఒకటే. స్వామి అంటే సత్యసాయి అంటే ఒక ఫిజికల్ ఫామ్. స్వామి మన దగ్గర రావడం, మనతో మాట్లాడడం, మనని చూడడం, మనతో మన లెటర్లు తీసుకోవడం, మనని ట్యాప్ చేయడం, మనం మేమందరం విండోస్ దగ్గర చేపెట్టేవాళ్ళం. స్వామి మన ఇలా కొట్టుకుంటూ వెళ్లేవారు, అయ్యో మనకి ఛాన్స్ రావాలని అందరం పరిగెట్ 1.1 లైన్ రావాలని పరిగెట్టేవాళ్ళం. ఇలా స్వామి చుట్టూరా అస్తమాటు ఉండడమే మనకి ధ్యేయంగా ఉండేది. ఇలా కొన్నాళ్ళు జరిగింది. ఈ తపన, స్వామి కోసం తపన, మనకి ఆ ప్యూరిటీ రావడం మొదలవుతుంది. స్వామి కోసమే తలుచుకుంటూ స్వామి కోసం ఉంటుంటే మనకే మనకు తెలియకుండా మనలో మనకి ఒక రకమైన కల్మషాలు అన్ని పోతాయి. కొన్నాళ్ళు అయిన తర్వాత 1985లో స్వామివారి 60th బర్త్డే, అప్పుడు స్వామివారు రాధాకృష్ణ డ్రామాని తెలుగులో స్వామి స్వయంగా రాసిన డ్రామా, దాంట్లో నన్ను సత్యభామ కింద సెలెక్ట్ చేశారు. నేను అప్పుడు పిహెచ్డీలో స్టూడెంట్ని, ఫస్ట్ ఇయర్ పిహెచ్డీ. నాకు ఒకటే ఆలోచన, స్వామివారు నన్ను ఎందుకు సత్యభామ కింద అసలు సెలెక్ట్ చేశారు? ఎవరినైనా సెలెక్ట్ చేసి ఉండొచ్చు కదా, నేనేమీ పెద్ద యాక్టర్ ఏం కాదు, చెప్పేందుకు కూడా మనకి అంత సామర్థ్యం లేదు. అయినా కానీ స్వామివారు మనని పెద్ద పెద్ద వాళ్ల ముందు మన్ని సత్యభామ కింద సెలెక్ట్ చేశారు. ఎందుకు సత్యభామ కింద సెలెక్ట్ చేశారు? ఆ డ్రామా మొత్తం మనం జాగ్రత్తగా వింటే చూస్తే మనకు తెలిసేది ఏంటంటే, రాధ భక్తి యొక్క గొప్పతనం. రాధ భక్తి ఏంటంటే సర్వత్రా కృష్ణుణ్ణే చూసింది, ఎల్లప్పుడు అందరిలోనూ అన్ని చోట్ల కృష్ణుణ్ణే చూసింది. అలాంటి రాధకి కృష్ణుడు ఎప్పుడు చూసినా కృష్ణుడు ఇస్ అవైలబుల్ టు హర్. కృష్ణుడు తన కోసం రాధతోటే ఉండేట్టు, రాధాకృష్ణుడికి సెపరేషన్ లేనట్టు చూపించి ఆ డ్రామా యొక్క ఇంపార్టెన్స్. దాంట్లో సత్యభామ ఏం చేస్తుంది, సత్యభామ కృష్ణుణ్ణి తులాభారం చూపించలేదు, కానీ అక్కడ కూడా కృష్ణుడు పొజెసివ్నెస్, కృష్ణుడు దేహమే అని, కృష్ణుడే కావాలని ఎప్పుడు అనుకునేది. కానీ కృష్ణుడు అనే తత్వం, కృష్ణుడు సర్వాంతర్యామి, ఆయన సాక్షాత్ భగవంతుడు, అందరిలోనూ ఉన్నారు అనే భావం తెలియకుండా తనకే కావాలి, తనే ఉండాలి అనే భావం రాధతోటే ఉండేట్టు, రాధాకృష్ణుడికి సెపరేషన్ లేనట్టు చూపించి ఆ డ్రామా యొక్క ఇంపార్టెన్స్. దాంట్లో సత్యభామ ఏం చేస్తుంది, సత్యభామ కృష్ణుణ్ణి తులాభారం చూపించలేదు కానీ

నాకు అర్థమైంది ఏంటంటే స్వామిని మనం ఫిజికల్ గానే చూడకూడదు. అన్నాళ్ళు స్వామి అంటే మన స్వామే, 5 feet 5 inches స్వామి, బ్యూటిఫుల్ ఫామ్. ఆ స్వామి ఫామ్ మనం డిస్క్రైబ్ చేయడం కూడా చాలా కష్టం, అంత బ్యూటిఫుల్ స్వామి, ఆ స్వామి అనుకునేవాళ్ళం. కానీ ఈ డ్రామా తోటి స్వామి మనకి నట్లీ నాకు చెప్పింది ఏంటంటే, స్వామి అనేవారు ఉత్తి దేహం కాదు. స్వామిని పొందాలంటే ఈ దేహం చుట్టూరానే పరిగెట్టకూడదు. స్వామి సర్వత్రా ఉన్నారు అనే భావంతో ఉండి, స్వామే సర్వం సర్వస్వం అనే ప్రేమతో ఉండాలి. ఆ ప్రేమ భావాన్ని పెంచుకోవాలి అనేది నన్ను సత్యభామ కింద సెలెక్ట్ చేసి నాకు మనసులో అనిపించింది. నాకు ఈ లెసన్ నేర్పించారు. దాని తర్వాత 1987 లో ఒక 2 ఇయర్స్ లో మళ్ళీ శంకరాచార్య డ్రామా, ఇంకో శంకరాచార్య డ్రామా స్వామి పిల్లలతో చేయించారు. అప్పుడు నన్ను అష్టావక్రుడు కింద సెలెక్ట్ చేశారు. అంతకుముందు ఒక శిష్యుడి కింద, తర్వాత సత్యభామ కింద, అష్టావక్రుడి కింద మూడోసారి. అష్టావక్రుడుకి శంకరాచార్య డ్రామాలో ఎక్కడ రిలేషన్ లేదు. కానీ ఒక సీన్ పెట్టారు. ఆ సీన్ లో అందరు పండితులు ఉంటారు. ఆ పండితులందరిలో ఏదో వాళ్ళ సభ జరుగుతూ ఉంటే అష్టావక్రుడు వస్తారు. అష్టావక్రుడు అంటే అష్టవక్రాలు ఉన్నవాడు. సో నన్ను కూడా అలా రమ్మని చెప్పారు. పవర్ఫుల్ డైలాగ్ ఇచ్చారు, చాలా పవర్ఫుల్ డైలాగ్. అష్టావక్రుడు ఎంటర్ అవుతుంటే అందరూ నవ్వుతారు, పండితులందరూ విపరీతంగా నవ్వుతారు. అష్టావక్రుడు కూడా నవ్వడం మొదలెడతాడు, ఇంకా ఎక్కువ గట్టిగా నవ్వడం మొదలెడతాడు. వాళ్ళందరూ ఏంటి, మేము అష్టావక్రుడు ఎందుకు చూసి నవ్వుతున్నాం, అష్టావక్రుడు అష్టవక్రాలు ఉండి చూసేకి నవ్వొచ్చే విధానంగా నడుస్తున్నాడు, చూసే అసహ్యంగా ఉన్నాడు, అలాంటి వాడిని చూసి మేము నవ్వుతున్నాం, మరి నువ్వెందుకు నవ్వుతున్నావు అని అడుగుతారు. అప్పుడు అష్టావక్రుడు అన్న మాట ఏంటంటే, నేను అనుకున్నాను పండిత సమదర్శిన, పండితులు అంటే సమదర్శనం ఉండాలి, అన్ని ఈక్వల్ గా చూడాలి, అన్నిటినీ సమంగా చూడాలి. కానీ నేను చూస్తుంది ఏంటంటే కాబ్లర్స్, కాబ్లర్స్ అంటే పాదరక్షలు కుట్టే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు కాబ్లర్స్ అంటారు. ఈ కాబ్లర్స్ నేను చూస్తుంది, కాబ్లర్స్ ఇక్కడ పండితులు ఉన్నారనుకున్నాను కానీ కాబ్లర్స్ చూస్తున్నా అనే డైలాగ్ ఆ డైలాగ్ తోటి నాకోసం నేను ఎన్నోసార్లు కొన్ని 100 సార్లు చెప్పించారు. ఇది మనసులోకి వెళ్ళిపోయింది, ఏంటి దిశలది, అసలు ఏంటి అంటే ఏంటి, మన దేహం అనేది మనం చూడకూడదు, ఏంటి చూడాల్సింది, మనసు చూడకూడదు, బుద్ధి చూడకూడదు, ఏమిటి చూడాల్సింది, అసలు అందరిలో ఉన్నది సమంగా చూడాల్సింది ఏమిటి, ఆత్మ పరమాత్మ, మనలో ఉండే పరమాత్మ అందరిలోనూ ఉన్నారు, ఆ పరమాత్మను చూడాలి. అది మనకి సమదర్శనం వల్ల తెలిసింది. ఈ రోల్ తోటి స్వామి నాకు నేర్పించింది ఏంటంటే, మనందరం పరమాత్మ స్వరూపులం, మనందరిలోనూ మనం ఉన్నది పరమాత్మే. ఆ పరమాత్మని మనం దర్శించుకోగలగాలి, మనం ఆ పరమాత్మని మనం ఫీల్ అవ్వాలి. ఇదేదో మన లిటరేచర్లో తెలవడం కాదు, మనం దానికోసం ఉపాసన చేయాలి. ఉపాసన చేయాలంటే మనలో ఉండే కామ క్రోధ లోభ మోహ మదమాసలని ఇవన్నీ తీసేస్తే మనకు అప్పుడు యూనిటీ వస్తుంది. ఈ యూనిటీ వల్ల ప్యూరిటీ వల్ల యూనిటీ వస్తుంది. ఆ యూనిటీ వల్ల మనకు ఆ డివినిటీ అనేది లోపల మనకి తెలుస్తుంది. ఇది మనకి నా అనుభవంలో దివ్యాత్మ స్వరూపురాలా అనే విషయానికి సింపుల్ గా స్వామి చెప్పి నా లైఫ్ లో, నేను స్టూడెంట్ కెరియర్ లో 11th standard నుంచి PhD వరకు స్వామి నాకు 3 డ్రామాల్లో నన్ను అలా అలా అలా అంచెలంచెలుగా తీసుకెళ్లి నన్ను దేహం దగ్గర నుంచి, మనసు అంటే ఏమిటి దగ్గర నుంచి తెలుసుకోనిచ్చి, ఆత్మ మన ఆత్మస్వరూపులం, మన దివ్యాత్మ స్వరూపులం, ఈ దివ్యాత్మ స్వరూపుల్ని మనం ఎలా సందర్శించుకోవాలి, ఎలా చేయాలి అనేది ఒక అష్టావక్ర అష్టావక్రుడు చెప్పడమే కాకుండా అష్టావక్ర సంహితం కూడా ఆబ్వియస్ గా ఎలా శంకరాచార్య గురించి చదివామో అష్టావక్ర సంహితం చదివాం, అదే అష్టావక్ర గీత. అది బాగా ఎన్నోసార్లు చదివితే గానీ మరి అష్టావక్రులా ఉండలేము. అది చదివితే మనకు అర్థమవుతుంది అసలు ఏంటి, అసలు ఆత్మ అంటే ఏమిటి, ఈ జగత్ అంటే ఏమిటి, మనం దీన్ని ఏ రకంగా ఉపాసనలు చేయాలి. అష్టావక్ర గీత సంహితంలో రకరకాల ఉపాసనలు కూడా చెప్పారు. సో స్వామివారు మనకు ఆ రకంగా డైరెక్షన్ ఇచ్చి మనకి స్వామివారు చెప్పిందంతా ఏం సెపరేట్ ఏం కాదు, సనాతనమైంది పురాతనమైంది ఎల్లప్పుడు సత్యమైందే స్వామి చెప్తారు. అదే మనకి రకరకాలుగా స్వామి మనకి నేర్పించి చెప్పింది. ఇది నా చిన్న అనుభవం సాయిరాము.

0: వాణిజ్యంగా మారిన లౌకిక విద్యలు కాదు, శీలాన్ని తీర్చిదిద్దే చదువులు నేడు అవసరం అన్నారు స్వామి. చదువు సంపాదన కోసం కాదు, జీవన సాఫల్యం కోసం అని చెప్పారు. విలువలను చేర్చి ఆధ్యాత్మికత రంగరించిన విద్యను బోధించే విద్యాలయాలు నెలకొల్పారు. ఎడ్యుకేర్ పేరిట నూతన విద్యా ప్రణాళికను అందించారు. స్వార్థరాహిత్యం, సేవా దృక్పథం, దైవ విశ్వాసం, ఆధ్యాత్మిక సాధనల ద్వారా మనలో దైవత్వాన్ని మేల్కొల్పేదే అసలైన విద్య. శ్రీ సత్యసాయి విద్యా విధానం విశిష్టతను వివరించే అధ్యాత్మ విద్యా విద్యానాం గోష్ఠి కార్యక్రమం ఇప్పుడు విందాం. అందిస్తున్న వారు శ్రీ గణేష్, శ్రీ బాలపవన్.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం అధ్యాత్మ విద్యా విద్యానాంకి మీ అందరికీ స్వాగతం. ఆధునిక విద్య పెరిగెను అవధి లేక
2: ఆత్మతేజము క్షీణించి తరిగిపోయే
1: బ్రతుకు ఆడంబరాలతో భారమాయే
2: నేటి విద్యార్థి బ్రతుకు ఈ పాటిదాయే.
1: పవన్, ఈ యొక్క పద్యం స్వామి 1988 సంవత్సరం జూన్ 23 తేదీన భక్తులకి అందించారు. ఆనాటి విద్యా విధానం, విద్యార్థుల యొక్క పరిస్థితిని వివరిస్తూ స్వామి ఈ పద్యం చెప్పారు.
2: గమనించావు గణేష్, ఈ పద్యం చెప్పి సుమారు 40 సంవత్సరాలు గడుస్తుంది. అయినా సరే నేటికి ఆ పద్యం మన సమాజాన్ని అద్దం పడుతుంది.
1: అవును. సో స్వామి యొక్క మెసేజ్ ఇట్ ఇస్ ఎటర్నల్ అండ్ ఎవర్ రిలెవెంట్ అని మనకి తెలుస్తుంది. పవన్, స్వామి ఇప్పుడు చెప్తారు ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ మియర్ లివింగ్. అంటే జీవిత పరమావధిని మనం తెలుసుకోవడానికి, గ్రహించడానికి విద్య యొక్క ఉపయోగం ఉండాలి. అంతేగాని కేవలం ధనాన్ని ఆర్జించడానికి, జీవితాన్ని గడుపుకోవడానికి మాత్రమే కాదు అని స్వామి ఎంతో ప్రేమతో మనకి చెప్తారు. ఇహమున సికుంప హేమతారక విద్య, పరమును సుఖియింప బ్రహ్మ విద్య. మరి ఈ విధంగా స్వామి ఎంతో ప్రేమతో యువత, ఎందుకంటే ఈ యొక్క స్టేజ్ ఫ్యూచర్ యొక్క మౌల్డ్ని డెవలప్ చేస్తుందన్నమాట. మరి విద్యార్థులు బాగుంటే దేశం యొక్క ఉన్నతి ఎలా ఉంటుంది అనేది స్వామి ఒక సీడ్ కింద వేసి ఎంతో ప్రేమతో ఈ విద్యా విధానాన్ని, విద్యా సంస్థలని స్థాపించారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్వామి ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి ఒక్కరికి చెప్పేది మీరు భగవంతుడు, అది మీరు గ్రహించాలి. సో మరి ఆ పంథాలో స్వామి వెళ్తూ ఈ విద్యా విధానాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో స్వామి యొక్క అనుగ్రహంతో మనం కూడా ఆ విద్యా విధానంలో ఒక భాగం కావడం, మరి దాని గురించి మనం కొంచెం మాట్లాడుకుని దివ్యాత్మ స్వరూపులారా అన్న యొక్క స్వామి మాటను ఈ విద్యా సంస్థల ద్వారా స్వామి మనకు ఎలా అందించారో చూసుకుందామా?
2: తప్పకుండా. ముందుకెళ్లే ముందు మనము ఒక్క మాట గ్రహించాలి. ఇందాక నువ్వు చెప్పినట్టుగా ఈ ప్రపంచంలో మనందరం జీవిస్తున్నప్పుడు మనందరం ద్వంద్వాలకు గురవుతాం. సుఖ దుఃఖాలు, స్వామి మాటల్లో చెప్పాలంటే భూషణ దూషణలు, తిరస్కార పురస్కారాలు, ఇవి ఎవరికీ అతీతం కాదు, అందరూ వెళ్లాల్సిందే. సో అలాంటి పరిస్థితిలో ఒక సమత్వం మనం సంపాదించుకొని ఆ స్థాయికి వెళ్లి జీవనం సాఫీగా జరగాలంటే ఆత్మవిద్య ఒకటే మార్గం, నేర్చుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. సో అది మనం తెలుసుకోవాలంటే ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ ద్వారా చెప్తాను ఆత్మవిద్య అంటే ఏంటో.
1: తప్పకుండా పవన్.
2: ఒకసారి ఒక గ్లాసులో నీరు, వాటిలోని తేలుతున్న ఐస్ ముక్కలకి ఒక సంభాషణ జరిగిందట.
1: చాలా ఇంట్రెస్టింగ్, చెప్పు.
2: గ్లాసులో నీరు ముందుగా ఐస్ ముక్కలతో అంటుందట, మీలో నేను ఉన్నాను కదా అని అడుగుతుంది. దానికి ఐస్ ముక్కలు అవును, నిజమే. మనం కూడా గమనిస్తే ఐస్ వాటర్తోనే తయారవుతుంది కదా. ఆ తర్వాత రెండోసారి మళ్ళీ నీరు ఐస్ ముక్కలతో అంటుందట, మీరు నాలోనే తేలుతున్నారు కదా అని. దానికి కూడా అవి అవును, నిజమే. ఎందుకంటే గమనిస్తే ఐస్ ముక్కలు నీళ్లలోనే తేలుతున్నాయి. ఇక మూడోసారి నీరు ఐస్ ముక్కలను ఉద్దేశించి, అయితే మీరు నేను ఒకటే కదా అని అడుగుతుందంట. దానికి మాత్రం ఈసారి ఇవన్నీ వ్యతిరేకించి, కాదు కాదు మీరు నేను ఒకటే ఎట్లా అవుతాయి, మాకు రూపం ఉంది నీకు రూపం లేదు కదా, అందుకని మీరు నేను వేరు అంటాయంట. దానికి మీరు నవ్వుతూ, మీ రూపం ఎంతసేపు ఉంటుంది, కొంతసేపు అయ్యాక కరిగిపోయి మీరు నాలో కలిసిపోతారు కదా, అప్పుడైనా మీరు నేను ఒకటే కదా అంటుందట. సో ఆ ఎరుక, ఆ అవగాహన కలిగి ఉండటమే ఆత్మవిద్య.
1: కరెక్ట్ పవన్. స్వామి మనకి ఈ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని ఏ విధంగా మనకు అందించారో ఒక్కసారి మనం చూద్దాము. యశోదాదేవి శ్రీకృష్ణుణ్ణి వశపరుచుకోవడానికి ఒక చేతిలో వెన్న చూపించి ఇంకొక చేతిలో తాడుతో రెడీగా ఉండేది కృష్ణుణ్ణి కట్టిపెట్టడానికి. అదేవిధంగా స్వామి లౌకిక విద్య అనేటటువంటి వెన్న ఒక చేత్తో చూపిస్తూ మనల్ని ఆకర్షించి, ఇంకొక పక్క ఆధ్యాత్మిక విద్యను అందించడానికి మనకి ప్రోత్సాహాన్ని అందించారు. మరి ఏ విధంగా ఇది స్టెప్ బై స్టెప్ ఈ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇమిడి ఉన్నది అనేది మనం ఒకసారి చూసుకుందామా?
2: తప్పకుండా. మనం ఒక విద్యార్థి డైలీ షెడ్యూల్ గమనిస్తే, స్వామి విద్యా సంస్థల్లో ముఖ్యంగా హాస్టల్, కాలేజ్ అండ్ మందిర్ రోజంతా వీటి మూడింటి చుట్టే తిరుగుతుంది. అది కాకుండా మనము మన భారత సంస్కృతిలో ఆధ్యాత్మిక పురోగతికి మూడు మార్గాలు ఉన్నాయి.
1: అంటే మనం రియలైజేషన్ పొందాలి అంటే మూడు మార్గాలు
2: కర్మ, జ్ఞాన, భక్తి. జనరల్ గా మనం ఎలా అనుకుంటామంటే దేనికి అది సపరేట్ రూట్, ఎవరి అభిష్ట ప్రకారం వాళ్ళు వెళ్ళవచ్చని. కానీ దాన్ని సరిచేస్తూ స్వామి మనకి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చారు. అదేంటంటే ఈ మూడు ఇంటర్ డిపెండెంట్, దేనికి అది సపరేట్ కాదు అని. ఇక్కడ మనం గమనిస్తే ఒక స్వామి ఒక ఆటో రిక్షా ఉదాహరణ తీసుకున్నారు. ఆటోకి ఎలా అయితే మూడు చక్రాలు ఉంటాయో, ముందు చక్రం ఒక మార్గం అయితే మిగిలిన రెండు మార్గాలు వెనక చక్రాలు, ఏవీ లేకుండా ఆటో వెళ్ళదు. సో ఇక్కడ ఏమిటంటే మన క్యాపబిలిటీ బట్టి, మన అభిరుచి బట్టి, ముందు చక్రం స్థాయి బట్టి ముందు చక్రం మారుతుంటుంది, కానీ ఏ చక్రం బయటికి వెళ్ళదు. సో మనం ఇప్పుడు స్వామి మనకి ఈ విద్యా సంస్థలో చెప్పిన ఈ మూడు లొకేషన్స్ అండ్ ఈ మూడు మార్గాలు, ఇవన్నీ సమన్వయపరుస్తూ మనకి స్వామి ఎక్కడ అవకాశం వదలలేదు మనకి ఆత్మవిద్య నేర్పించే ప్రయత్నంలో.
1: ఎందుకంటే స్వామి ఇస్ ద బెస్ట్ టీచర్. ఈవెన్ ఒక టంబ్లర్ ని, ఒక పేపర్ ని, ఒక హ్యాండ్ కర్చీఫ్ ని ఉదాహరణగా తీసుకుని మనకి అల్టిమేట్ ట్రూత్స్ ఆఫ్ లైఫ్ స్వామి ఎప్పుడు చెప్తూ వచ్చారు. అది మనం డిస్కోర్సెస్ లోని వింటూ ఉన్నాం, స్వామి విద్యార్థులతో జరిపించిన పర్సనల్ కాన్వర్సేషన్స్ లోని వింటూ ఉన్నాం. మరి ఇందాక నువ్వు ఒక చక్కని ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్వామీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొని వచ్చావు, కర్మ, భక్తి, జ్ఞాన. అది మూడు ప్లేసెస్ ఆఫ్ లెర్నింగ్, అదేంటి, హాస్టల్, మందిర్ అండ్ కాలేజ్. సో మనం ఒక్కొక్క దాంట్లో స్వామి ఏ విధంగా దీన్ని ప్రోత్సహించారు, ఏ విధంగా విద్యార్థులకు అనుభవాన్ని అందించారనేది చూద్దాం. మొట్టమొదట హాస్టల్ అండ్ కర్మ. సో స్వామి మనకందరికీ ఇచ్చినటువంటి ఒక పెద్ద వరం హాస్టల్. ఎందుకంటే ఈచ్ వన్ లివ్స్ ఫర్ ది అదర్ అండ్ ఆల్ లివ్ ఫర్ గాడ్. ఇది హాస్టల్ యొక్క మోటివ్. దీంట్లో అందమైనటువంటి కార్యక్రమం ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ అనుకుంటాం. అంటే ప్రతి ఒక్క పనిని హాస్టల్లో ఎవరంతటి వారే చేసుకుంటారు. ప్లంబింగ్ నుంచి మెయింటెనెన్స్ వరకు, ఇటు టైలరింగ్ దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ వరకు, ప్రతి ఒక్కటి స్టూడెంట్సే చూసుకుంటారు. సో ఇది ఒక చిన్న విద్యార్థి అనుభవము, ఇది బృందావనంలో జరిగిన విషయము. స్వామి ఒకసారి త్రై బృందావనంలో స్టూడెంట్స్ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను అని అన్నారట. అడిగిన వాళ్ళకి నేను ఒక రింగ్ ఇస్తాను అని ఒక, చూసారా, అద్భుత అవకాశం. ముందుకి ఆశ చూపిస్తున్నారు, ఏదో ఆధ్యాత్మిక విద్య నేర్పించాలని అనుకుంటున్నారు అంటూ చాలా మంది పిల్లలు స్వామి అడిగిన ప్రశ్నకి చేతులెత్తారట ఆన్సర్ ఇవ్వడానికి. కానీ వాళ్లల్లో ఎక్కడ దూరంగా కూర్చున్న ఒక అబ్బాయిని స్వామి పిలిచారట, నువ్వు చెప్పరా ఆన్సర్ దీనికి అని. ఆ అబ్బాయి ఆన్సర్ చెప్పాడో లేదో తెలియదు, కానీ స్వామి ఆ అబ్బాయిని పిలిచి రింగ్ ఇచ్చారట. అప్పుడు వెంటనే పక్కనే ఉన్న వార్డెన్ సార్ ఎంతో ఉత్సాహంతో, స్వామి ఈ విద్యార్థి హాస్టల్లో ఎంతో సేవ చేస్తాడు స్వామి, అసలు ఇంకొకళ్ళ మెప్పు కోసం కూడా ఆలోచించకుండా సైలెంట్గా సేవ చేసుకుంటూ బాగా చదువుకుంటాడు స్వామి అంటే, స్వామి వార్డెన్ సార్ వైపు తిరిగి, ఈ అబ్బాయి సేవ చేయలేదని నాకు తెలియదా, ఈ అబ్బాయి సేవ చేసినందుకే నేను ఇంక రింగ్ ఇవ్వాలని నేను అనుకున్నాను. అయినా నాకు ఒకటి తెలియదు, ఇన్నేళ్ల నుంచి నువ్వు నా దగ్గర ఉంటున్నావు కదా, మరి నువ్వు స్వామికి ఈ విషయం తెలియదు అని ఎలా అనుకున్నావు? అంటే ఒకేసారి వన్ షాట్ టూ బర్డ్స్, ఏది మనం భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు తెలుసుకోవాలి, మన జీవితంలో ఈ సేవ యొక్క ప్రాముఖ్యత ఆర్ మన కర్మ ఏ విధంగా చేస్తే అది భగవంతుడికి రీచ్ అవుతుంది అనేది కూడా సమన్వయపరుస్తూ హాస్టల్లో జరిగే యాక్టివిటీని ఎంతో బ్యూటిఫుల్గా స్వామి ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా అందించారు. పైగా ఆ అబ్బాయిని ఆ రింగ్ ఇవ్వటమే కాదు, ఆ ఇయర్ కొడైకెనాల్కి కూడా స్వామి తమతో పాటు తీసుకుని వెళ్ళి ఆ సేవ చేసిన అబ్బాయికి ఆనందాన్ని అందించారు. సో సేవ చేసే అవకాశాన్ని నేను చేస్తున్నానన్న భావన లేకుండా చేస్తే తప్పకుండా అది స్వామికి రీచ్ అవుతుంది.
2: ఒక చిన్న ఉదాహరణతో స్వామి సేవ ఎలా చేయాలి, నేను ఏదైనా చూస్తున్నాను మీరు మీ పని చేస్తూ వెళ్ళండి అనే రెండు లెసన్స్ కూడా చెప్పారు ఈ సంఘటనలో.
1: అవును పవన్.
2: ఆ తర్వాత నెక్స్ట్ భక్తి విషయానికి వస్తే,
1: హాస్టల్లో
2: భక్తి విషయానికి వస్తే, ఉదయం నిద్ర లేచినప్పటి నుండి ఓంకారం సుప్రభాతం, తరువాత మూడు పూట్ల భోజనం ఎప్పుడు చేసినా సరే బ్రహ్మార్పణం, ఆ కాలేజీలో ఓం తత్సశ్రీ అండ్ భజన్స్, ఈ మధ్యలో ఎక్కడో వేద పఠనం, మందిర్ భజన్స్, ఇలా మన రోజంతా దినచర్య అంతా రాత్రి పడుకునే ముందు కరచన కృతం దాకా ప్రతి పని ముందు ఒక ప్రార్థన. ఏ పని చేసినా ఇది స్వామి సంతోషించాలనే ఉద్దేశంతో చేయటం, ఏదన్నా మనం సాధిస్తే ఇది స్వామి అనుగ్రహంతో మనకు లభించిందనే వినమ్రత కూడా కలిగి ఉండటం, ఈ రెండు మనము తెలుసో తెలియకో హాస్టల్ జీవితం మొత్తంలో నేర్పిస్తూ అలానే ఉన్నాం. సో ఇది మనకి ఒక విధంగా తెలియకుండా ప్రతిఫలాక్ష ఆశించని సేవ, సేవా భక్తి. సో మనకి ఈ హాస్టల్ షెడ్యూల్ ఏదైతే ఉందో అది స్వామి మనకి ఇచ్చిన ఒక మంత్రం లాంటిది. మంత్రం అంటే గుర్తొస్తుంది, ఒకసారి కొంతమంది స్టూడెంట్స్ స్వామి సన్నిహితంగా ఉన్నప్పుడు ఒక ప్రశ్న అడిగారు స్వామిని, స్వామి మా అందరికి ఒక సాధన కోసం ఒక మంత్రోపదేశము అలాంటిది స్పెషలైజ్డ్ కస్టమైజ్డ్ సాధన ఒకటి ఇవ్వండి అని. స్వామి నవ్వుతూ, మీ అందరికి నేను ఏనాడో డిసైడ్ చేశాను, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా ఏదైతే హాస్టల్ షెడ్యూల్ మీకు అందించానో అది మీరు తూచా తప్పకుండా పాటించండి, ఇంకా ఏ సాధన అక్కర్లేదు మా విద్యార్థులకి అని. మనం గమనిస్తే ఇందాక ఇప్పుడు మనం చర్చించుకున్నట్టు అన్ని అంశాలు అందుట్లో కవర్ అయిపోయినాయి.
1: అవును.
2: సో అదే మన హాస్టల్ షెడ్యూలే మన సాధన.
1: సాధన కరెక్ట్ పవన్. నెక్స్ట్ మనం జ్ఞానమార్గం, హాస్టల్లో జ్ఞానమార్గం అది ఏ విధంగా అనేది మనం చూసుకుందాము. ఒక విద్యార్థి స్వామికి బాగా చేరువుగా ఉండేవారు, మన సీనియర్ బ్రదర్. ఒక సందర్భంలో స్వామి ఆయన్ని దసరా సెలబ్రేషన్స్కి స్పీచ్ ప్రిపేర్ అవ్వమన్నారు, స్వామి ముందు మాట్లాడడానికి ఒక మహత్తరమైన అవకాశం. సో ఆ అబ్బాయి హాస్టల్కి వెళ్ళిన తర్వాత పక్కనే ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, నాకు ఈ పాయింట్స్ చెప్పు, దీని గురించి నేను స్వామి ముందు మాట్లాడాలి అని అనుకున్నాడట. అనుకుంటే ఆ బ్రదర్ ఎందుకో పాపం తన పని ఒత్తిడి వల్ల ఏదో చెప్పలేకపోవడం జరుగుతుంది. అది అదునుగా తీసుకుని ఈ బ్రదర్ ఎందుకు నాకు చెప్పలేడు వీడి పాయింట్స్, ఆ మాత్రం టైం స్పెండ్ చేయలేడా అనుకుంటూ బాత్రూంలో బట్టలు వాష్ చేసుకుంటూ ఆ అబ్బాయిని తిట్టుకుంటున్నాడట
2: బాత్రూంలో.
1: సో వన్ డే అయిపోయింది, ఆ తర్వాత ఆ రోజు అబ్బాయి మందిరానికి వెళ్తాడు. ఎప్పుడూ ఎంతో చనువుగా మాట్లాడే స్వామి ఆ రోజు ఈ అబ్బాయి వైపు చూడలేదు. అలాగా వన్ డే అయిపోయింది, టూ డే అయిపోయింది, త్రీ డేస్ అయిపోయింది, వన్ వీక్ అయిపోయింది, ఇంకా మాట్లాడటం లేదు. ఏమిటా అని, ఇది స్వామి యొక్క టీచింగ్ విధానం అన్నమాట. ఎప్పుడైతే స్వామి సైలెంట్ అయిపోతారో మన లోపల ఇంట్రాస్పెక్షన్ మొదలవుతుంది,
2: ఏదో తప్పు జరిగినట్టు
1: తెలుస్తుంది. అప్పుడు ఆ అబ్బాయి, ఈ వారం రోజుల్లో నేను ఎవరితోనన్నా చెడుగా మాట్లాడానా, హార్ష్గా బిహేవ్ చేశానా, ఈ విధంగా తను నెంబర్ వేసుకుంటూ వస్తే అప్పుడు తనకు గుర్తొచ్చింది, అయ్యో నేను ఈ అబ్బాయికి ఇట్లాగా తిట్టుకుంటూ బాత్రూంలో నేను దూషించాను నేను అని అనుకుంటూ ఆ రోజు వచ్చి దర్శనంలో కూర్చుంటాడు. ఆ అబ్బాయి వచ్చినప్పుడు స్వామి దర్శనానికి వస్తారు. వస్తూ ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి చూసి, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి అని స్వామి తమ వైపుకు చూపించుకుంటూ, ఒరే నువ్వు ఎవరిని తిట్టినా నాకే వస్తుంది, ఎవరిని పొగిడినా అది నాకే చేరుతుందిరా, అంటే ప్రతి ఒక్కళ్ళో భగవంతుడు ఉన్నాడు అన్న యొక్క నాలెడ్జ్, ఆ యొక్క ఎరుకని, అవేర్నెస్ ని మనకి స్వామి ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా కలిగించారు. అది హాస్టల్ అండ్ ఈ జ్ఞానం యొక్క సమ్మిళితమైన పవర్.
2: ఎందుకంటే మనం జనరల్ గా ఇది లిప్ సర్వీస్ లాగా మంచి మంచి కొటేషన్స్ వాడుతుంటాం,
1: అవును,
2: కానీ దాని వెనక ఉన్న అర్థాన్ని, అది నిజంగానే స్వామికి చేరుతుందనే ఉద్దేశాన్ని మర్చిపోతుంటాం.
1: కరెక్ట్.
2: ఈ చాలా మంచి అనుభవం. ఇప్పుడు హాస్టల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మూవింగ్ టు కాలేజ్. కాలేజ్లో కర్మ అంటే, కర్మ అంటే చదువుకోవడమే, మన స్టూడెంట్ పర్పస్ అదే. స్వామి మనకి ఎందాక నువ్వు చెప్పినట్టు వెన్నముద్ద చూపించి వెనక బెత్తం పట్టుకున్నట్టు, కాలేజ్లో మనకి ఎంతమంది రీసెర్చ్ స్కాలర్స్ కూడా ఉంటారు. ఎప్పుడైనా స్వామి చెప్పినప్పుడు మనం చదివింది ఏదైనా సరే సమాజానికి ఓ 10 మందికి బెనిఫిట్ చేసేలాగా ఉండాలని స్వామి చెప్పారు. మన
1: ఉద్దేశంతో మనం చదువుకుంటున్నాం.
2: సో ఆ ఎక్స్పీరియన్స్ మన అనిల్ కుమార్ సార్, ప్రొఫెసర్ అనిల్ కుమార్ సార్ ద్వారా తెలుసుకుందాం.
1: తప్పకుండా.
3: అలాంటి దివ్యమైన స్థానానికి మనని చేర్చడం కోసమనే స్వామి ప్రతిదీ మనకి, ప్రతి మనతో ఎప్పుడు మాట్లాడినా స్పిరిచువల్ డైరెక్షన్స్ ఇస్తూ ఉండేవారు. చిన్న విషయం అవనండి, పెద్ద విషయం అవనండి. ఇప్పుడు నేను రీసెర్చ్ లో జాయిన్ అవ్వగానే స్వామి, ఫ్యూ మంత్స్ అయిందో లేదో, స్వామి అనుగ్రహం వల్ల, నా అదృష్టం వల్ల స్వామి దగ్గరే, స్వామి సంస్థానంలోనే, స్వామి ఇన్స్టిట్యూట్ లోనే రీసెర్చ్ చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది. సో నేను మెడిసినల్ కెమిస్ట్రీ లో రీసెర్చ్ కి జాయిన్ అయ్యాను. స్వామి అడిగారు ఏం చేస్తున్నావు రా అంటే, స్వామి ఇలా మెడిసినల్ కెమిస్ట్రీ చేస్తున్నా అంటే, ఏది చేసినా నలుగురికి ఉపయోగపడేట్టు చేయాలి, స్కిల్ చేయాలి, స్టడీస్ అంతటిని, ఎడ్యుకేషన్ షుడ్ బి స్కిల్డ్. స్వామి ఎప్పుడు చెప్తూ ఉండేవారు, సింపుల్ పదాల్లో స్వామి చెప్తూ ఉంటారు, డోంట్ కిల్ ఇట్ బట్ స్కిల్ ఇట్ అని. స్కిల్ చేయడం అంటే అర్థం ఏంటి, తెలుసుకున్న నాలెడ్జ్ ని నలుగురికి ఉపయోగపడేట్టు దాన్ని వాడడమే స్కిల్లింగ్. అది సొంతగా తన సొంత ఆర్జన కోసమని, తన సంసారం కోసమని మాత్రమే చేసుకున్న పని అంతా కిల్లింగ్ అవుతుంది. అది దాన్ని చంపేయడం, తెలుసుకున్న నాలెడ్జ్ ని ఎవరికి ఇవ్వకుండా దాన్ని వ్యర్థం చేసుకోవడం అవుతుంది. అందుకోసం అలా చేయకూడదు. మీరు ఏది చేసినా, ఏ రీసెర్చ్ చేసినా నలుగురికి ఉపయోగపడేట్టు చేయాలి అంటూ స్వామి నాకప్పుడు, ఈ చుట్టుపక్కలేమో రాయలసీమ ఏరియాలో గ్రౌండ్ నట్ క్రాప్ చాలా ఎక్కువ. సో స్వామి ఏమో గ్రౌండ్ నట్ క్రాప్ కి తిక్కా డిజీజ్ అని ఒక డిజీజ్ వస్తుంది, ఆకుల మీద నల్ల నల్లగా ఫంగల్ డిజీజ్ వస్తుంది, దాన్ని చూడు, దాన్ని దాని మీద రీసెర్చ్ చేసి దానికి సొల్యూషన్ కనుక్కోండి. అలా ప్రతిదీ ప్రతి చిన్న ఇంటరాక్షన్ లోను, ఏ ఎంత వరల్డ్లీ అని అనిపించినా మనకి స్వామి. ఇంకో ఉదాహరణ ఇస్తాను, స్వామి మా చేత, పిల్లలందరి చేత ఇది శివరాత్రి అవనియండి, అఖండ భజన తర్వాత అయినా, చాలాసార్లు ఈ భజన అయిన తర్వాత ఈ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఉండేది. ఈ భజన అయిన తర్వాత ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ లో మెయిన్ గా ఆ శివరాత్రికి అఖండ భజన్కి మాత్రం ఈ అన్న ప్రసాదాలు ఉండేవి. ఒకటేమో స్వీట్ రైస్, ఒకటేమో పులిహోర, ఇవి రెండు ఖచ్చితంగా ఉండేవి. స్వామి ఏమో అవి సర్వ్ చేసేప్పుడు పిల్లల్నే వెళ్లి సర్వ్ చేయమనేవారు. సర్వ్ చేసేప్పుడు వెనకాల నడుస్తూ ఉండేవారు, చూస్తూ ఉండేవారు. సర్వ్ చేసేప్పుడు ఈ స్వీట్ రైస్ పక్కనే ఈ పులిహోర వేసేప్పుడు, ఈ అంటే ఈ పరవాన్నం పక్కన పులిహోర వేసేప్పుడు రెండు కలవకుండా వెయ్యాలి. దీని పక్కనే దాని మీదే పడెట్టు వేస్తే స్వామి మమ్మల్ని అంటే ఒక గట్టిగా చెప్పేవారు, ఇట్లా కాదు చేయాల్సింది. వాళ్ళకి అది తినడానికి, వాళ్ళకి సెపరేట్ గా తినాలని ఉంటుంది కదా, ఇలా కలిపి మీరు అలా ఒకదాని మీద ఒకటి వేయకూడదు, ఒకదానికి ఒకటి టచ్ కాకుండా సెపరేట్ గా వేయాలి అని. సో ఇలా ప్రతి చిన్న విషయంలోనూ మనకి ఆ పర్ఫెక్షన్ మీద దారి చూపెట్టడం. పర్ఫెక్షన్ ఎందుకంటే పర్ఫెక్షన్ మీద ప్రతి దాని మీద శ్రద్ధ అనేది డెవలప్ అవుతుంది. ఆ శ్రద్ధ ద్వారా అంటే చేస్తున్న పని మీద పూర్తి మనస్సు పెట్టి ఇది స్వామికి నచ్చాలి అనే ధోరణితో చేయడం అనేది మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది. ఇలా ప్రతి చిన్న విషయంలోనూ స్వామి మనకి గైడెన్స్ ఇవ్వడం వల్ల ఏమైందంటే, అట్లీస్ట్ నా సొంతగా నాకేమైందంటే, ప్రతి చేసే పనిలోనూ స్వామి దీనివల్ల సంతోషిస్తారా లేదా, ఇంకా జాగ్రత్తగా చేయాలి అని. అప్పుడు ఇంటెన్షన్ అంతా ఇట్ గోస్ ఆఫ్ టువర్డ్స్ స్వామి. ఇంటెన్షన్ ఇస్ నాట్ ఓన్లీ వర్క్ ఎనీమోర్ కదా. మన చేసే ధోరణి, మన చేసే ఆలోచన పని మీద అంతా కాన్సన్ట్రేషన్ ఇస్తున్నా సరే యాక్చువల్ ఆలోచన అంతా స్వామి మీదకి వెళ్తోంది. ఇలా స్లైట్ గా స్లోగా స్వామి మీద డైవర్ట్ చేసేసి ఈ స్వామి అందరిలోనూ ఉన్నారు, ఎవరిలోనూ డిఫరెన్స్ చూడద్దు అని మనకు చెప్పడంలో స్వామి ఏం చేశారు, మన్ని స్లోగా ఆ ఆత్మతత్వానికి, మన నిజతత్వానికి స్వామి స్లోగా మన్ని గైడ్ చేస్తూ వచ్చారు.
1: సో పవన్ సార్ చెప్పిన అనుభవం ఏంటంటే అసలు ది క్వింటెసెన్స్ ఆఫ్ స్వామీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి ఎంతో క్లియర్ గా తెలిసిపోతుంది. నెక్స్ట్ స్టెప్ కి మనం వెళ్ళినట్టయితే కాలేజ్లో భక్తి, ఇది చాలా విద్దగా మనకి గోచరించవచ్చు. బికాస్ కాలేజ్లో భక్తి ఏమిటి, కాలేజ్కి వెళ్ళే చదువుకోవడానికే, ఇంకేం చేస్తారు అని ఒక థాట్ ప్రాసెస్ డెవలప్ అవ్వచ్చు. కానీ స్వామి ఎంత బాగా దీన్ని డిఫైన్ చేస్తారు ఒకసారి ఒక సి, మనకి మన మానవ మేధస్సుకి ఎంత శక్తి ఉంది అనేది మనం ఎప్పుడు గుర్తించాం. బికాజ్ వీ డు నాట్ యూజ్ ద ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ అవర్ మైండ్ అని స్వామి ఎప్పుడు అంటారు. ఇంకొకటి, ఒక లెక్చరర్ గారు స్వామి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, స్వామి నేను ఏ విధంగా సాధన చేయాలి, టీచింగ్ చేస్తున్నప్పుడు టైం అంతా అక్కడే అయిపోతుంది, మరి పర్సనల్ సాధన ఏ విధంగా చేయాలి అంటే స్వామి చెప్తారు, ఏమిటి పర్సనల్ సాధన వేరు అనేది నువ్వు అనుకుంటున్నావా, డోంట్ డిస్టింగ్విష్ బిట్వీన్ పర్సనల్ సాధన అండ్ వాట్ వర్క్ యు ఆర్ డూయింగ్, ఆ రెండూ సమ్మిళితం అది చేయాలి. అది ఎలాగా అంటే నువ్వు కాలేజ్లో పాఠం చెప్తున్నావు, పాఠం చెప్తున్నప్పుడు నువ్వు నామస్మరణ చెయ్యాలి అంట. అప్పుడు కాలేజ్లో ప్రొఫెసర్ గారికి చాలా ఆశ్చర్యం కలిగిందట, స్వామి నేను కాలేజీలో పాఠం చెప్పాలి అంటే నేను నా పుస్తకం మీద నా లెసన్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి, నేను నామస్మరణ ఏ విధంగా చేయగలను అంటే, అప్పుడు స్వామి చెప్తున్నారట మైండ్కి మనం ఏదైతే అలవాటు చేస్తామో అదే అలవాటు అవుతుంది దానికి అంటూ స్వామి చక్కని ఉదాహరణలు చెప్తున్నారు. ఎందుకంటే ఇది డైలీ లైఫ్లో మనందరం చక్కగా కోరిలేట్ చేసుకోవచ్చు. చాలా మందికి కాఫీ టీ తాగే అలవాట్లు ఉంటాయి, మరి స్వామి అంటున్నారు ప్రతిరోజు ఒకే టైంకి మార్నింగ్ లేచినప్పుడు కానీ మధ్యాహ్నం ఈవినింగ్ 3 o'clock 4 o'clock ఆ టైంలో కానీ కాఫీ తాగాలి అని మైండ్ ఫిక్స్ అయిపోతే ఆ కాఫీ వెనకాతలే మైండ్ వెళ్తుంది.
2: ఏ పని చేస్తున్నా
1: ఆపి మనం ఆ టైంకి కాఫీ తాగి మళ్ళీ పనిలోకి వెళ్తాం. అదేవిధంగా మైండ్ని ఒక పర్టికులర్ అడిక్షన్కి మనం అలవాటు చేస్తున్నాం, కాఫీ అనే అడిక్షన్కి. మరి భగవంతుడు భగవన్ నామము అనే దానికి మనం దాన్ని ఎలా తిప్పాలి అని స్వామి సార్కి గైడ్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే మీరు కాలేజ్ నుంచి హాస్టల్కి కానీ, హాస్టల్ నుంచి మందిరికి కానీ నడుచుకొని వస్తున్నప్పుడు లోపల రామ రామ రామ రామ రామ సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం అనుకోండి. లేకపోతే మీరు ఇంట్లో బట్టలు తుక్కుంటున్నప్పుడు కానీ, స్నానం చేస్తున్నప్పుడు కానీ రామ రామ రామ రామ, మీకు ఏ నామం ఇష్టమైతే ఆ నామాన్ని తలుచుకుంటూ ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే మైండ్కి ఒక అలవాటుగా తయారవుతుంది. సో నేను ఏం పని చేసినా చాప కింద నీరులాగా నా నామస్మరణ నడుస్తూ ఉండాలి అన్న ఒక అండర్స్టాండింగ్ అండ్ రియలైజేషన్ ఆ మైండ్కి వస్తుంది. వన్స్ మైండ్ గెట్స్ ఫిక్స్డ్ ఆన్ సంథింగ్ అది ఆటోమేటిక్గా అదే చేస్తుందని స్వామి అన్నారు. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది పవన్ నాకు, మన రాజారెడ్డి గారు స్వామి యొక్క చిరకాల భక్తులు, అప్పట్లో స్వామితో పాటు ఉండేవారు ఆయన. హీ వాజ్ నోన్ ఫర్ హిస్ మెడిటేషన్. అంటే ఏ లెవెల్ ఆఫ్ మెడిటేషన్ అంటే మనందరూ అనుకోవచ్చు మెడిటేషన్ అంటే మనం కూర్చుని దానికి ఒక టైం కేటాయించుకుని ఓన్లీ అది చేయడం మాత్రం,
2: దూరంగా ఉండి
1: అది చేయాలి. కానీ దిస్ వాజ్ నాట్ ద కేస్ ఆఫ్ రాజారెడ్డి గారు. స్వామిని కార్లో తీసుకువెళ్తున్నప్పుడు ఆయనకి మెడిటేషన్ టైం అయినప్పుడు హీ యూస్ టు డెడికేట్ వన్ పోర్షన్ ఆఫ్ హిస్ మైండ్ టు మెడిటేషన్, వన్ పోర్షన్ ఆఫ్ హిస్ మైండ్ టు డ్రైవింగ్ కార్, ఇంకొక పోర్షన్, ఎందుకంటే స్వామితో ప్రయాణం అనేది చాలా కష్టం. స్వామి ఎప్పుడు ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు అనేది ఎంతో అలర్ట్గా ఉండాలి. ఆ అలర్ట్నెస్ ఆఫ్ మైండ్తో ఆయన కార్ డ్రైవ్ చేస్తూ సైమల్టేనియస్గా మెడిటేషన్ చేసేవారట. అంటే అది దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది మైండ్.
2: ఇప్పుడు నువ్వు చెప్తుంటే నామస్మరణ బ్యాక్గ్రౌండ్ మనం ఏదో చేస్తున్నావు, ఆల్మోస్ట్ మన ఏదైనా సన్నివేశం జరుగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తుంటుంది.
1: అవును,
2: ఈ సన్నివేశానికి మ్యూజిక్, ఈ సన్నివేశం చేసే క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో మ్యూజిక్ సంబంధం లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు, వెనక మటుకు మ్యూజిక్ వస్తుంటుంది. అలానే నామస్మరణ ఇప్పుడు కాలేజ్ లో ప్రొఫెసర్ గారు అడిగినట్టు స్వామి ఏం చెప్పారు ఆ సన్నివేశం గుర్తొస్తుంది. ఇంకోటి నిరంతరం ప్రాక్టీస్ అంటే ఇంకొక చిన్న స్వామి చెప్పిన ఒక చిన్న సంఘటన ఒకటి స్వామితో జరిగింది. అందరం కూర్చున్నాము, సో స్వామి ఒకసారి బయటకు వచ్చి దిక్సూచిని ఇంగ్లీష్ లో ఏమంటారా అని అడిగారు. మేమందరం ముందే కూర్చున్నాం అప్పుడు, సో తెలుగు వచ్చు కాబట్టి కొంచెం లక్కీగా మేము చెప్పగలిగాం.
1: అవును,
2: దిక్సు స్వామి కంపస్ అంటారు ఇంగ్లీష్ లో అని చెప్పాం. స్వామి ఆ తర్వాత కంపస్ ఏం చేస్తుందిరా అన్నారు. అప్పుడు కంపస్ ఏం చేస్తుంది స్వామి, ఎప్పుడు నార్త్ చూపిస్తుంది అన్నారు. అప్పుడు స్వామి అన్నారంటే ఓడ సముద్రంలో అలజడి జరిగినప్పుడు అది ఏమైనా మారిపోతుంది అలానే చూపిస్తుందా అన్నారు. అలానే చూపిస్తుంది, కంపస్ పనే అది అలానే చూపించడం. స్వామి అలానే చూపిస్తుంది, అదేమి డైరెక్షన్ మార్చదు. అప్పుడు స్వామి అన్నారంటే జీవితంలో కూడా కష్ట సుఖాలు అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి, వచ్చినా సరే మైండ్ షుడ్ బి ఆల్వేస్ ఫోకస్డ్ అండ్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ అన్నారు. ఆ కంపస్ చూసినప్పుడల్లా ఆ లెసన్ ఇంకా గుర్తు రావాల్సిందే.
1: నెక్స్ట్ పవన్, మనం కాలేజ్ అండ్
2: జ్ఞానం
1: అంటే మనం ఈ హాస్టల్ యొక్క యాక్టివిటీస్ ఈ స్ట్రక్చర్ ని చూస్తే చాలా వింతగా అనిపించవచ్చు, బట్ సో మచ్ ఆఫ్ థాట్ హ్యాస్ గాన్ ఇన్ టు డెవలపింగ్ దిస్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బై స్వామి. సో మరి కాలేజ్లో జ్ఞానం ఏ విధంగా అందించాలి అనేది మనం ఆలోచిస్తే, ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఎంబీఏ బాయ్స్ 1986 స్వామి స్టార్ట్ చేసినటువంటి ఎంబీఏ బ్యాచ్కి ప్రతిరోజు స్వామి వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచి ఎన్నో విధాల మేనేజ్మెంట్ టెక్నిక్స్, అటు జాపనీస్ టెక్నిక్స్, ఇండియన్ టెక్నిక్స్, మార్కెటింగ్, ప్రతి దాని గురించి స్వామి చెప్తూ ఇలా ఇంటర్వ్యూస్ ఇస్తున్న స్వామి ఒకరోజు సడన్గా మోడ్ మార్చి ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్తో ఒక వండర్ఫుల్ లెసన్ చెప్పారు. ఆ లెసన్ ఏంటో మన రవితేజ సార్ ద్వారా మనం తెలుసుకుందాం.
4: స్వామి ఎప్పుడు దైవము ఏదో ఆధ్యాత్మికతనే చెప్తాడా అనుకుంటే చాలా మందికి అసలు ఇట్ వాస్ లైక్ ఎ బిగ్ రెవల్యూషన్. భగవంతుడు కోర్స్ సృష్టిని ఆయనే తీసుకొచ్చాడు, సృష్టికర్త ఆయన కాదన్నాం. కానీ ఇదిగో మేనేజ్మెంట్ టెక్నిక్స్ కూడాను స్వామి అలా టీచ్ చేస్తున్నారు కొన్ని క్లాసులు అయితే. ఫర్ ఎగ్జాంపుల్ స్వామి ఒకసారి ఒక ఇంటర్వ్యూలో స్వామి ఉన్నట్టుండి 30 ఫోటోలు క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి ఆ ఫోటో గమ్మత్ ఏంటంటే స్వామితో స్వామే మాట్లాడుతున్నారనమాట. స్వామి ఈజ్ ఫేసింగ్ స్వామి, స్వామితో స్వామి మాట్లాడుతూ ఆ ఫోటో క్రియేట్ చేశారు. ఐ థింక్ అక్టోబర్ 88 89 టైంలోనో చేసి చిన్న పాకెట్ సైజ్ చిన్న ఫోటో అనమాట, అబౌట్ 2.5 ఇంచెస్ బై 2.5 ఇంచెస్ ఆ సైజ్లో ఉంటుంది అంతే, అంతకన్నా ఉండదు, చిన్న ఫోటో. చేస్తే గమ్మత్ ఏంటంటే అదే ఇట్లా స్వామితో స్వామి మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా ఉండింది. ఫస్ట్ టైం అసలు ఎవరు ఊహించండి, తీసి ఇదిగో చూడండి అని చెప్పి 30 తీశారు. తీసి అందరికీ పంచమని చెప్పేసి ఇచ్చారనమాట. అందరికీ పంచిన తర్వాత అందరూ మేమందరం ఆశ్చర్యపోయి చూస్తున్నాం, అయ్యి బాబు ఇదేంటి గమ్మత్తుగా ఉంది, స్వామితో మాట్లాడటం. ఒక సైడ్ ఏమో స్వామి ఇలా ఏదో చెయ్యి ఇలా పెట్టి మాట్లాడుతున్నారు, రెండో వైపు స్వామి ఇలా ఉండి వింటున్నట్టుగా అలా చేస్తూ స్వామి ఏమో అది ఇచ్చిన తర్వాత ఏమన్నారంటే, ఏనాడైతే మీ ఆలోచనలు, ఏనాడైతే మీ యొక్క ప్రవర్తన అంతా మారి మొత్తం అంతాను సత్సంగంతో మీరుండి సరి అయిన ఆలోచనలు పెంచుకుని సద్భావాలతో మీరుండి మంచిగా ఉంటారో, దైవం యొక్క గుణాలను పెంపొందించుకుని దివ్యాత్ములవుతారో, ఆనాడు ఒక స్వామి ఫోటో మాయమైపోయి మీ ఫోటో అక్కడ కనబడుతుంది అని చెప్పేసి స్వామి చెప్పారన్నమాట. నాకు ఇచ్చిన ఫోటోలు అయితే ఇంతవరకు స్వామే ఉన్నారు, అది వేరే విషయం అని చెప్పచ్చు. కానీ అలా చెప్పి అందరికి ఇచ్చారు అంటే ఇమాజిన్ ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు ఉన్నాయి చూడండి. స్టూడెంట్స్ పట్ల, ఒక డివోటీ పట్ల ఆయన ఎక్స్పెక్టేషన్స్, ఆయన ఏనాడు ప్రతిసారి ప్రతి ఒక్క స్పీచ్లోనూ దివ్యాత్మ స్వరూపులారా అంటూ మనల్ని అందరినీ సంబోధిస్తారు, లేకపోతే అలా అంటున్నారు అంటే స్వామి రియలీ ఈజ్ సీయింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. కానీ మనం కూడా ఆ స్టేజ్కి, ఆ లెవెల్కి మనం వెళ్ళాలి అని అసలు అది చూపించడం, అది డైరెక్ట్గా అట్లా క్రియేట్ చేసి చూపించడం అనేది నిజంగా చాలా గమ్మత్తు విషయం, గొప్ప విషయం అది.
2: ఇప్పుడు మనము కాలేజీలో జ్ఞానం నేర్చుకున్నాం, ఇప్పుడు నెక్స్ట్ మందిర్కి వస్తే మందిర్లో కర్మ. ఇక్కడ నా సొంత అనుభవం ఒకటి చెప్దాం అనుకుంటున్నాను.
1: తప్పకుండా.
2: మనకు తెలుసు స్వామి ఎడ్యుకేషన్ సిస్టంలో జాయిన్ అయిన విద్యార్థులందరూ స్వామి పట్ల ప్రేమ ప్రపత్తి ఎంతో విశ్వాసంతో ఉంటారు. అందుట్లో మనం కూడా ఉన్నాం కాబట్టి అన్ని ఏ పని చేసినా స్వామి ప్రీతి అర్థం. సో ఒకసారి చిన్న కోరిక కలిగింది, ఇప్పుడు అందరూ గుడ్ బాయ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళ అందరూ, సో నన్ను స్వామి ఎప్పుడన్నా గుడ్ బాయ్ అంటే ఎంత బాగుంటుంది, అది బెస్ట్ సర్టిఫికేట్ దట్ వీ కెన్ గెట్ అని అనిపించింది. సో ఇంకా స్వామికి ఏది నచ్చితో అదే పని. అలానే ఒక 2 ఇయర్స్ గడిచినాయి, 11th 12th అయిపోయింది. అతను బృందంలో జాయిన్ అయ్యాను. అక్కడ ఏబీసీని ఆడియో విజువల్ టీమ్ ఒకటి ఉంటుంది, సో ఈ మైక్స్ స్పీకర్స్ ఇలాంటివన్నీ చూసుకోవడానికి. ఒకరోజు స్వామి సాయంత్రం దర్శనానికి వస్తున్నారు త్రయ బృందం నుంచి బయటికి. అక్కడ లోపల రోజుకి రొటేషన్ బేసిస్ మీద ఒక్కొక్క విద్యార్థి నుంచోవచ్చు అక్కడ స్పీకర్ దగ్గర. సో ఆ రోజు నా డ్యూటీ వచ్చింది, నేను నుంచున్నాను, స్వామి నడుచుకుంటూ వస్తున్నారు. ఈ లోపు ఎవరు చాలా మంది భక్తులు మాట్లాడారు, స్వామి చేతి నిండా లెటర్స్ ఉన్నాయి. సో నా దగ్గరికి వస్తూనే స్వామి వెనక అనుచరులు ఉన్నారు, బట్ నా ఇంకా చూపించి చేజాపారు. సో నాకు అర్థమైంది లెటర్స్ తీసుకొని చెప్తున్నారని పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకున్నా. ఇంత కట్ట వచ్చింది అది పెట్టుకున్నాను. భజన్స్ అయిపోయిన స్వామి తిరిగి వస్తుంది, ఇంకా భజన్స్ ఉన్నాయి. నేను ఈ లోపు ఆ కట్టతో ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. ఎవరైతే స్వామి అనుకుంటారో వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటే వాళ్ళేమన్నారంటే, స్వామి మీకు ఇచ్చారు కాబట్టి నువ్వే స్వామికి ఇవ్వు మళ్ళీ అని చెప్పారు. సరే భజన్స్ అంతా నా పక్కన పెట్టుకుని ఉన్నాను. అప్పుడు నాకు అనిపించింది స్వామి ఏ ఉద్దేశంతో నాకు ఇచ్చారో నాకు తెలియదు కాబట్టి ఓ పని చేద్దాం, వీళ్ళందరూ ఏ కోరికలతో స్వామికి రాశారో తెలియదు కాబట్టి స్వామి వాళ్ళందరి కోరికలు తీర్చు అని చెప్పి ఆ రోజు భజన అంతా ఆ ప్రార్థనతో భజన గడిపా. భజన అయిపోయింది, కట్టబట్టుకుని బయట నుంచున్నాను. స్వామి వచ్చారు, చూసి గుర్తుపట్టి ఇవ్వని స్వామి వెళ్ళి ఇచ్చేసాను కట్ట. కట్ట తీసుకుంటూ స్వామి గుడ్ బాయ్ అన్నారు. నేను చేసిన పనికైతే గుడ్ బాయ్ చెప్పాల్సినంత పని కాదు అది, కానీ నాకు అప్పుడు అర్థమైన తర్వాత ఎప్పుడైతే ఈ స్వామి విషయాలు మనం కొన్నాళ్ళయ్యాక మనకు తెలుస్తుంది కాబట్టి, అప్పుడు ఎప్పుడో ఒకసారి నేను రూమినేట్ చేసినప్పుడు అనిపించింది మేబీ ఆ రోజు నా ఇంటెన్షన్ వాస్ టు నాకేం లేదు ఆ లెటర్ నాదేం లేదు అందుట్లో. సో ఐ వాజ్ ఓన్లీ ప్రేయింగ్ స్వామి వాళ్ళందరూ ఏం రాస్తారు వాళ్ళందరూ తీర్చండి. సో ఆ కోరిక ఏదైతే నిస్వార్థంగా అనుకున్నానో దానివల్ల స్వామి నాకు చిన్న రివార్డ్, అది లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే రివార్డ్ ఒకటి ఇచ్చారని అనిపించింది.
1: వండర్ఫుల్ పవన్. అంటే ఈ విధంగా మనల్ని ఆ సెల్ఫ్లెస్నెస్ వేవ్కి స్వామి డ్రైవ్ చేస్తారు. అండ్ చేసేది నువ్వు కాదు అన్న యొక్క అల్టిమేట్ జ్ఞానం మనకు కలిగించడానికి నెక్స్ట్ మందిర్ అండ్ భక్తి. ఇంకా మందిర్లో చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే
2: మందిర్ అంటే
1: ప్రతి క్షణం అంతే. ప్రతి క్షణం మనల్ని స్వామి ఎంతో ఒక ఫోకస్డ్గా మనల్ని ఈ డైరెక్షన్లోకి నడిపించే ప్రయత్నం చేస్తారు. మా డాన్స్ గ్రూప్కి జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్వామి ఒక 1 ఇయర్ పాటు మా ప్రశాంతి డాన్స్ గ్రూప్కి కొన్ని అవకాశాలు ఇచ్చారు డాన్స్ చేయడానికి. స్వామి యొక్క ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయండి అని అనేవారు. కొన్నాళ్ళు గడిచింది, ఒక చిన్న గ్యాప్ వల్ల అంటే స్టడీస్ ఒత్తిడిలో పడిపోవడం వల్ల విద్యార్థులు ప్రాక్టీస్ చేయడం ఆగింది ఆ ప్రాక్టీస్ సెషన్స్. ఒకరోజు సడన్గా ఉన్నట్టుండి స్వామి మందిర్లో వేదం జరుగుతుంటే నన్ను పిలిచి, ఆ 19 బాయ్స్ ఉన్నారా ఇప్పుడు డ్యాన్స్ చేయండి అన్నారు స్వామి. నాకేం అర్థం కాలేదు, స్వామి ఇప్పుడు డ్యాన్స్ చేయడం ఏంటి, కాస్ట్యూమ్స్ అన్నీ హాస్టల్లో ఉన్నాయి, మ్యూజిక్ అంతా హాస్టల్లో ఉంది, బాయ్స్ అందరూ కొంతమంది ఇక్కడ కొంతమంది కాలేజీలో ఉన్నారు స్వామి, రేపు చేస్తాం స్వామి అన్నాను. స్వామి వాజ్ వెరీ వెరీ స్టబర్న్, లేదు ఇప్పుడే చేయండి నేను వెయిట్ చేస్తాను అన్న స్వామి 45 నిమిషాల పాటు వెయిట్ చేశారు. అంటే స్వామి కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు టీచ్ యు అ లెసన్. సో ఆ 19 మంది వచ్చి వరుసగా పాద నమస్కారం తీసుకుని దాంట్లో సీనియర్ బాయ్స్ అందరూ కూడా కలిసి స్వామిని అడిగారు, స్వామి రేపు చేస్తాం స్వామి, ఈరోజు ఇంకా ప్రాక్టీస్ లేదు స్వామి. ఏం లేదు అన్ని ఈరోజు చేయండి నేను వెయిట్ చేస్తానని. ఇంక చేసేది లేక భజన హాల్లో ఉన్న కాస్ట్యూమ్స్ అన్ని తెచ్చుకుని రెడీ అయ్యి స్వామి అప్పటికి ఇంటర్వ్యూ రూమ్లో ఉన్నారు. కొంతసేపటి తర్వాత స్వామి బయటకు వచ్చినప్పుడు నేను ఇంకొక విద్యార్థి సీనియర్ స్టూడెంట్ ఇద్దరం వెళ్ళి స్వామికి చెరుపక్కల 2 చేతులు పట్టుకుని, స్వామి మా వల్ల తప్పైంది, మేము ప్రాక్టీస్ చేయలేదు, మీరే మా ద్వారా చెయ్యాలి స్వామి, ఎందుకంటే మందిర్లో ప్రజెంటేషన్ అంటే అది స్వామి యొక్క విద్యార్థులు చేస్తున్నారంటే అది ఒక రెస్పాన్సిబిలిటీ. అది
2: ఒక తల్లిదండ్రుల ముందు వాళ్ళ పిల్లల పెర్ఫార్మెన్స్ చుట్టాలు వచ్చినప్పుడు
1: మనం స్వామిని వీ కెనాట్ బ్రింగ్ హిమ్ డౌన్. సో ఆ ఉద్దేశంతో స్వామిని చాలా ఇంటెన్స్ గా ప్రార్థించాము, ఎందుకంటే దట్ వాజ్ అ వెరీ టెన్స్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఆల్ 19 ఆఫ్ అస్. అప్పుడు స్వామి చెప్పిన మాట ఇద్దరు చేతులు గట్టిగా పట్టుకున్నారు, స్వామి మీరు వెళ్ళి చెయ్యండి రా, ఇది కూడా నా లీలే. అంటే డోంట్ వరీ అబౌట్ ది అవుట్కమ్, అంటే నేను చేయమని చెప్పాను మీరు చెయ్యండి, ఒబేయింగ్ ది ఆర్డర్ అండ్ ది అల్టిమేట్ లెసన్ దట్ మనం అప్పుడు అడిగింది ఏంటి స్వామిని, మీరు మా ద్వారా చెయ్యండి స్వామి అంటున్నాం. అక్కడ మన అవర్ ఎగ్జిస్టెన్స్ హాస్ గాన్
2: ఫ్లూట్ లాగా
1: హాలో అయిపోయింది. సో అంటిల్ అండర్స్ వీఆర్ కెప్ట్ ఇన్ ఎ సిచ్యువేషన్ వీ విల్ నాట్ లెర్న్ దట్ లెసన్. సో ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి స్వామి మనకి ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక విషయం అందించారు.
2: అద్భుతంగా ఉంది మందిర్లో భక్తి. నెక్స్ట్ అండ్ లాస్ట్ పార్ట్ మందిర్లో జ్ఞానం. మందిర్లో భక్తి జ్ఞానం కూడా కొంతమందికి కలగచ్చు, కానీ స్వామి విద్యార్థిని ఉద్దేశించి ఒకసారి బృందావనంలో ఎంత అద్భుతమైన ఎపిసోడ్ ఒకటి చెప్పారు. అంతకు ముందు అనుకున్నాం కదా ఏ అవకాశం వచ్చినా స్వామి
1: విడిచిపెట్టరు.
2: సో ప్రొఫెసర్ రవికుమార్ గారి ఎక్స్పీరియన్స్ ఆన్ జ్ఞాన.
5: స్వామి పుట్టపర్తి నుంచి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఒక స్టేర్ కేస్ రూమ్ ఉండేది, దాంట్లో ఒక 7-8 స్టూడెంట్స్ వెళ్ళటానికి చోటు ఉంది. ఎలాగో అక్కడ లోపల వెళ్ళిపోయాను నేను. అక్కడ ఉంటే ఏమంటే స్వామి పైన నుంచి వస్తారు కదా, కాబట్టి స్వామి అట్లా వస్తుంటే హూ ఆర్ యూ అన్నారు. నాకు భయం వేసింది, ఒకవేళ ఇక్కడ రాకూడదో ఏమో. స్వామి అదే వస్తున్నారు, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని. అంటే అది ముందు రోజు స్వామి ఒక ఉపన్యాసం ఇచ్చారు ఇక్కడ. స్వామి హూ ఆర్ యూ అని అడుగుతూ వస్తుంటే ఫస్ట్ ఉండే స్టూడెంట్, స్వామి నేను రమేష్ స్వామి అన్నాడు. అది కాదురా. నెక్స్ట్ అబ్బాయి దగ్గర హూ ఆర్ యూ అన్నాడు. స్వామి ఐఎమ్ ఫ్రమ్ కన్నమంగళ స్వామి, కన్నడ నలి, నాన్న కన్నడ మంగళ ఇంద భర్త ఇదిని స్వామి, నన్ను హెసరు సమ్ నేమ్ ఇది. తర్వాత స్వామి నన్ను చూసి హూ ఆర్ యూ అన్నాడు. నాకేం చెప్పాలని తెలీదు స్వామి, మీ పిల్లవాడు స్వామి అన్నాను. నెక్స్ట్ స్వామి నెక్స్ట్ ఒక సీనియర్ పిల్లవాడు ఉన్నాను, హూ ఆర్ యూ అన్నాడు. నేను అనుకున్నాను వీడు సీనియర్ వాడు కదా, స్వామికి తెలుసుంటుంది కదా అని. వాడు ఏమన్నాడు, స్వామి సోహం అన్నాడు. సోహం ఎందుకంటే ప్రీవియస్ డిస్కోర్స్ లో స్వామి ఏమన్నారంటే మీరు ఈ దేహం కాదు, ఈ మనసు కాదు, అదంతా చెప్పి ఇప్పుడు ఒక్కొక్క రోజు మీ శ్వాస ఉంది కదా అది చెప్తానే ఉంది, 21,600 టైమ్స్ చెప్తా ఉంది, ఈ మంత్రం చెప్తా ఉండి సోహం సో అంటే మీరు ఇంత దగ్గర ఉన్న ముక్కు కాదు మీకు వినిపించడం లేదు, వినిపించడం లేదు చూడండి. ఇది ఈ మంత్రం నువ్వే దేవుడు, నువ్వే దేవుడు అని చెప్తుంది, అదే అర్థం చేసుకోవాలి అన్నారు. కాబట్టి వీడు నా ఆ సీనియర్ వాడు అదే ఫీడ్బ్యాక్ సెషన్ ఇది స్వామి సోహం అన్నాడు. అంటే అన్నారు స్వామి, స్వామి మీరు నేను ఒక్కటే అన్నాడు స్వామి. ఓ అవునా అన్నారు. తర్వాత నవ్వుతూ నేను ఇప్పుడు దర్శనంకి వెళ్ళాలనుకున్నాను, ఈరోజు నువ్వు దర్శనం చేసేయన్నాడు. వద్దు ఇల్లేదు లేదు స్వామి అన్నాడు. అప్పుడు స్వామి అన్నారు, అదే స్పిరిచువాలిటీ అంటే ప్రాక్టీస్ చేయాలి, ఊరికే స్పీచ్లు కొట్టుంటే ప్రయోజనం లేదు, ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ స్పిరిచువాలిటీ అన్నారు.
2: ఇందాక స్వామి చెప్పినట్టు స్వామి ఎప్పుడు ఒకే మాట, ఆచరణ ఆచరణ
1: ఆచరణ.
2: స్వామి మనల్ని దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తారు ఉపన్యాసాలలో, అది నమ్మటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇదే విషయాన్ని ఒక ప్రొఫెసర్ ఒకసారి స్వామి వారిని కలిసినప్పుడు చెప్పారు, స్వామి మీరు మమ్మల్ని దివ్యాత్మ స్వరూపులారా అని పిలుస్తున్నారు, మేము నమ్మలేకపోతున్నాము అని. అప్పుడు స్వామి ఏమన్నారంటే కొంచెం గంభీరంగా, మీరు దివ్యాత్మ స్వరూపులు అది నిజము, అది సత్యం అని చెప్పారు. స్వామి సత్యం అన్నప్పుడు ఇంక మనం అంగీకరించి రియలైజేషన్కి ప్రయత్నం చేయాలి.
1: అవును, మరి స్వామి ఎంతో ప్రేమతో ఎంతో అనుగ్రహంతో మనకు అందించినటువంటి ఈ విద్యా విధానం ద్వారా మనమే భగవంతుడు అన్న అవేర్నెస్ని కలిగించడానికి అహర్నిశలు స్వామి చేసినటువంటి ఆ కృషి మనం ఎన్నటికీ మరువలేము. మనస్ఫూర్తిగా స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరం మనం దివ్యాత్మ స్వరూపులం, మనము ఆ భగవంతుడు ఒక్కటే అన్న యొక్క నమ్మకాన్ని ఆ సత్యాన్ని నిజంగా దృఢంగా నమ్మి జీవితంలో ఈ సాధనను కొనసాగిద్దాం. దీంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ స్వామి ప్రసాదించినటువంటి ఈ అవకాశానికి మరొక మారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం.

అహర్నిశం లౌకికమైన కోరికలతో వెంటపడే భక్తులను తప్పించుకునేందుకు భగవంతుడు ఆ భక్తుని హృదయంలోనే దాక్కున్నాడని ఒక కథ. భక్తులు తమ హృదయంలోని దైవాన్ని కనుగొనలేక గుళ్ళు గోపురాల చుట్టూ తిరగడం చూస్తే ఆ మాట నిజమనిపించక మానదు. నాలోనూ అందరిలోనూ ఉన్న దైవం ఒక్కడే అనే ఎరుకతో, తోటి వారికి చేసే సేవతో ఆత్మతత్వం బోధపడి బ్రహ్మానందం అనుభవంలోకి వస్తుంది. సేవ వల్ల ఆ ఎరుక ఎలా కలుగుతుందో తెలిపే లఘు చిత్రం ఆత్మదర్పణం ఇప్పుడు ప్రసారం చేస్తున్నాము.

0: வாட்ஸ்அப் கவிர். குட் மார்னிங் சிவனா.
1: குட் மார்னிங் வினோத்.
2: அண்ணா நான் கூட செப்பு, అసలు మీకు ఎందుకు ఇంత స్పెషల్ ట్రీట్మెంట్?
1: స్పెషల్ కాదు, లవ్ కబీర్.
3: చేసా టేబుల్ అలా ఉంచేస్తామన్నా, చేతా టేబుల్ అలా ఉంచేస్తామన్నా.
1: థ్యాంక్ యూ రాకేష్.
3: థ్యాంక్ యూ.
4: ఏయ్ చూసుకో, మంచి ల్యాప్టాప్ వాడేది. కూల్ బ్రో, వాటర్ పడలేదు కదా.
5: పడితే తెలిసేదన్నా, లేటెస్ట్ మోడల్ అన్న. అప్పు చేసి మరీ కొన్నా, బాగుందని చెప్పేసి గేమింగ్కి ఇంకోటి ఆర్డర్ పెట్టినా.
4: ఇంకోట
5: అయినా మన ఆఫీస్ లో ఇంత లేటెస్ట్ మోడల్ వరకైనా ఉందా అన్న?
1: గుడ్ మార్నింగ్ అన్న.
3: గుడ్ మార్నింగ్ ప్రమాణ్.
1: అన్నా కొత్త ల్యాప్టాప్ తీసుకున్నా, మ్యాక్బుక్ ప్రో.
6: వావ్, కంగ్రాట్స్ పవన్.
5: కొత్త ల్యాప్టాప్? అయినా నీకు అన్ని డబ్బులు ఎక్కడీరా?
1: మా బావ గిఫ్ట్ అన్న, యుఎస్ నుంచి.
5: ఇది గిఫ్టే కదా అనుకున్నా, మనకంత సీన్ లేదని.
4: వినోద్, రేపటి ప్రోగ్రామ్ మొత్తం రెడీనా?
5: అయిపోయిందన్నా. ఏం ప్రోగ్రామ్ అన్నా? మళ్ళీ మీ దానం ప్రోగ్రామా?
4: సేవ ప్రోగ్రామ్ కబీర్, అట్లా కామెడీ అయ్యకు.
5: అన్నా నేనైతే నిన్ననే చెప్పినా, నా దగ్గర అయితే ఒక్క రూపాయి లేదు, ఒక్క పైసా ఇవ్వను, అసలే శాలరీ సరిపోవట్లేదు.
4: కబీర్ అట్లీస్ట్ అటెండ్ కా.
5: నేనైతే చాలా బిజీ అన్నా.
7: సాయం రేపటి ప్రోగ్రామ్కి కంట్రిబ్యూషన్.
6: వావ్, థ్యాంక్స్ అండి.
5: మన సెక్యూరిటీ అంకుల్ రేపటి మీ ప్రోగ్రామ్ కి డొనేషన్ ఇచ్చిండు.
4: ఎస్, 500 ఇచ్చిండు అండ్ శాలరీ 5000, అంటే 10% ఇచ్చిండు.
8: హాయ్ గైస్.
4: అయితే
8: హాయ్, సో వాట్స్ యువర్ అప్డేట్ ఆన్ టుమారోస్ యాక్టివిటీ?
4: Everything is set, Teja, and please plan to there by 10:30 a.m.
8: 10:30? Oh, okay. నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఇన్ఫాక్ట్ ఐ పోస్ట్ పోన్ మై క్లయింట్స్ మీటింగ్స్ అస్ వెల్. ఆల్ రైట్, ఐ విల్ బి దేర్.
4: థ్యాంక్ యూ.
2: మన డివిజన్ హెడ్ నాకంటే 10 times బిజీ, అయినా కానీ మీ ప్రోగ్రామ్కి వస్తున్నాడు. చాలా గిల్టీ అనిపిస్తుంది. మన సెక్యూరిటీ అంకుల్ ఏమో మనీ ఇచ్చారు, ఈయనేమో టైం ఇచ్చారు. అసలు ఇలా చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఇవ్వడం ఎలా నేర్చుకుంటారన్నా? ఎవరు చెప్తారు, ఎవరు నేర్పిస్తారు?
4: మీ అమ్మని ప్రేమించడం ఎవరు నేర్పించిండు? సేవ కూడా అంతే.
9: మనం బావిలో నీళ్లు ఒక చిన్న బకెట్తో తీస్తాం కదా, సేవ కూడా అట్లనే. మనలోని ప్రేమను సేవ ద్వారా బయటకు తీయడం.
2: అంటే జస్ట్ మనీ టైం ఇస్తే సేవేనా?
9: కబీర్, మా స్వామి ఓ సందర్భంలో చెప్పారు, ఇంకొకరికి మన శరీరంతో ఏ పని చేసినా, వారితో ఏం మాట్లాడినా, వారి గురించి ఏ ఆలోచన చేసినా, అది మనం దేవునికి ఇచ్చే నైవేద్యంగా భావించాలి. అదే సేవ.
4: అందరినీ ప్రేమించు, ఆ ప్రేమను అందరికి ఇవ్వు, అదే సేవ. లవ్ ఆల్, సర్వ్ ఆల్.

0: कबीर,
1: गुड मॉर्निंग अन्ना।
0: हाँ कबीर, स्पेशल ट्रीटमेंट?
2: हाँ सर, स्पेशल ट्रीटमेंट सर, ना लाओ सर, अन्ना मिया।
0: थैंक यू जगदीश।
1: थैंक यू जगू।
0: ఇట్స్ ఓకే అన్న, ఇట్స్ జస్ట్ ఏ ల్యాప్టాప్, అంతా బాగానే కదా, హెల్త్ అంతా బాగుంది కదా.
1: వావ్ బ్రో, ఏంటి చేంజ్? అసలు నువ్వు తిట్టనే లేదు.
0: అలా ఏం లేదన్న, ఆ రోజు శివన్న చెప్పాక ఏదో నాకు తోచిన ప్రేమను ఇవ్వాలని నేర్చుకున్నాను.
3: మన కబీర్ మన జగదీష్ కి మంచి చెప్పులు కొనిచ్చిండు. మరి నిన్న గౌసియాకి ఆటో మాట్లాడి మరీ పంపించాడు.
0: ఏదో చిన్న హెల్ప్ బ్రో, మరి మీ అంత పెద్ద సేవ కాదు.
4: సేవకు కావాల్సింది క్వాంటిటీ కాదు కబీర్, క్వాలిటీ.
1: ఇప్పుడు చెప్పు కబీర్, ఇవ్వటం అలవాటు చేసుకుంటే ఎలా అనిపిస్తుంది?
0: ఏమో అన్న, రోజుకు ఒకరికి హెల్ప్ చేస్తుంటే వారిపై కోపం తెలియట్లేదు, ఇన్ఫాక్ట్ వారిపై దయ కలుగుతుంది. వాళ్ళు చేసే యాక్షన్స్ లో ఇన్సల్ట్ కనపడట్లేదు, మోర్ ఓవర్ ఓపిక పెరుగుతుంది.
1: ఇదే మన శివన్న చెప్పిన భావి ఎగ్జాంపుల్. మన గుండెల్లో ఉన్న ప్రేమను బయటికి లాగే బకెటే సేవ.
4: ఇదే కావాలికి ఇవ్వాలికి ఉన్న డిఫరెన్స్. అప్పుడు ల్యాప్టాప్ కావాలి అని అప్పు చేసి మరీ కొన్నాం. ల్యాప్టాప్ మీద అటాచ్మెంట్తో నీళ్లు పడకుండా రాకేష్ను తిట్టాం. నీకన్నా మంచి ల్యాప్టాప్ ఉందని పవన్ మీద జెలసీ ఫీల్ అయ్యావు. ఇప్పుడు ఇవ్వాలి అని నువ్వు ప్రయత్నం చేసిన తర్వాత వారందరి మీద నీకు దయ, ఓర్పు, క్షమాపణ వంటి గుడ్ క్వాలిటీస్ పుట్టాయి. చూశావా, ఉన్నది ఒక్కటి హార్ట్. సేవ ఆ కావాలిని ఇవ్వాలిగా మార్చింది. ఆ బ్యాడ్ క్వాలిటీస్ ఉన్న హార్ట్ ని ఒక బ్యూటిఫుల్ దేవుని ఆలయంగా మార్చింది.
1: కావాలి హార్ట్ ని స్పాయిల్ చేస్తే ఇవ్వాలి అని హార్ట్ ని హోలీ చేస్తుంది.
0: అర్థమైందన్న. మొన్న మన ఆఫీస్ బాయ్ కి చిన్న డియోడ్రెంట్ కొనిచ్చాను. తన చేతులెత్తి దండం పెట్టాడు, నమ్మలేకపోయాను. తీసుకోవడానికి చేయి చాచినప్పుడు ఈ ప్రపంచంలో నేను ఒంటరిని అనిపించేది, కానీ ఇచ్చేటప్పుడు ఈ ప్రపంచమే నా కుటుంబం అనిపిస్తుంది.

0: కబీర్, మీటింగ్ ఎలా జరిగింది? జగ్గు, టీ బిస్కెట్స్ కూడా. నీకు టీ, రెండు టీ. ఏమైంది కబీర్, ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నావు?
1: నాకు తెలియకుండానే నాలో ఏదో జరుగుతుందన్న. ఇప్పుడు ఈ ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది.
0: ఎందుకు కబీర్? థ్యాంక్ యూ జగ్గు.
1: అమ్మకి ఎలా ఉందన్న ఇప్పుడు?
2: ఇప్పుడు బాగుందన్న.
1: ఇదిగో ఈ మెడిసిన్ తీసుకొచ్చాను, అమ్మకి ఇవ్వు, తీసుకో అన్న.
2: థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న.
0: అమ్మకి ఏమైంది జగ్గు?
2: అమ్మ మొన్న కళ్ళు తిరిగి పడిపోయింది. అయితే కబీర్ అన్న వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లాడు. డాక్టర్తో మాట్లాడారు, డాక్టర్ ఫీజు కూడా కట్టారు. చాలాసేపు మాతోనే ఉన్నారు. అమ్మను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు.
0: ఓ, మాకెవరు చెప్పనేలేదు కబీర్. దాని గురించేనా ఇంత ఆలోచిస్తున్నావు? డోంట్ వెరీ జగ్గు, డోంట్ వెరీ. అమ్మకు అంతా మంచి జరుగుతుంది, ఓకే?
1: దాని గురించి కాదన్న నా ఆలోచన. మొన్న ఆంటీకి బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్లాను. ఈరోజు మెడిసిన్ తీసుకొచ్చాను. మార్నింగ్ ఆఫీస్కి వచ్చేటప్పుడు ఒక ముసలాయనకి ఆటో దొరకట్లేదు, డ్రాప్ చేసి వచ్చాను. వీళ్ళెవ్వరూ నన్ను చేయమని అడగలేదన్న, అలా చేశానంతే.
0: ఆఫీస్లో అందరూ కబీర్ మంచి సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నాడు అంటున్నారు. మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు?
1: ఏమో అన్న, నాకు నేను చేసేది ఏం స్పెషల్గా అనిపించట్లేదు. ఎవరైనా బాధపడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది, ఎవరైనా హ్యాపీగా ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉందన్న. నాకు ఇప్పుడు అర్థమైందన్న, మీ సేవా యాక్టివిటీస్ తర్వాత మీ ఫేస్లో అంత సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉంటుందో.
0: వెరీ గుడ్ కబీర్, ఇది సేవ యొక్క మ్యాజిక్. నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది
3: అన్నా. మీకోసం స్పెషల్ బిస్కెట్ తీసుకొచ్చా.
0: రాకేష్, మీ తమ్ముడు పైథాన్ కోడింగ్ ట్రైనింగ్ చేస్తున్నాడు అన్నావు కదా,
4: ల్యాప్టాప్ అరేంజ్ అయిందా?
3: లేదన్నా, కొనేంత డబ్బు లేదు.
1: అవునా? ఇది తీసుకో, నీ అవసరమయ్యాక మళ్ళీ ఇద్దు. మొన్న ఆర్డర్ పెట్టిన ల్యాప్టాప్ వచ్చింది.
3: అన్నా, మీరు దేవుడు అన్నా.
1: అంత పెద్ద మాటలు ఎందుకు, కానీ ఇది లవ్ అంతే.
5: సేవ సద్గుణముల యందు ప్రధానమైనటువంటిది. ఈ సేవాభావము మానవుల నుండి అహంకారమును దూరం చేసి ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరచి జీవుని దేవుని కడకు చేర్చేటువంటి ప్రయత్నానికి పూనుకుంటుంది. సేవ యావత్ మానవులను కూడాను ఏకీభావము లోపల అనుభవించేటువంటి ఆనందాన్ని కూడాను అందిస్తుంది.

0: నిరంతర దైవనామస్మరణ అనే దీపం లౌకిక జీవనాన్ని, ఆధ్యాత్మిక జీవనాన్ని రెండింటినీ వెలుగుతో నింపుతుంది. దైవ చింతన ద్వారా బంధాలు వదిలించుకుంటే మనమే దైవం అనే సత్యం తెలుస్తుందంటారు స్వామి. ఆ విషయాల్ని వివరించే నామస్మరణతో నిన్ను నీవు తెలుసుకో. హైదరాబాద్ బృందం అందించే సంగీత కార్యక్రమం ఇప్పుడు విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. ప్రేమ వారిధి, సనాతన సారథి, మా అందరి జీవన పరమావధి అయిన స్వామి, మీ పద కమల సన్నిధికి అనంతకోటి ప్రణామాలు. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగం 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సమర్పిస్తున్న అనేక కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల గుబాళింపులు స్వామి మిమ్ములను, భక్తులను అలరిస్తున్నాయని ఆశిస్తూ, నామస్మరణతో నిన్ను నువ్వు తెలుసుకో అన్న సంగీత విభావరిని సవినయముగా ప్రేమతో మీ పదకమల సన్నిధికి సమర్పించబోతున్నాం. స్వామి, అవతరించుటయనుటలో అర్థమేమి? జనులపై ప్రీతి వాత్సల్యపరతతోడ వారి స్థాయికి దైవంబెదిగివచ్చు జీవప్రజ్ఞతో పాటు దైవప్రజ్ఞ. స్వామి, మీరు ఎంతో ప్రేమతో మా స్థాయికి దిగివచ్చి సంక్లిష్టమైన, ఉత్కృష్టమైన, ఆధ్యాత్మిక నిగూఢార్థమైన ఆత్మతత్వాన్ని మీ దివ్య ప్రసంగానికి ప్రణవనాదంగా దివ్యాత్మస్వరూపులారా అన్న సందేశాన్ని జోడించి ప్రారంభించేవారు. స్వామి, మీరు అనేకమార్లు ప్రతి మానవుడు కూడను మనసు ప్రభావమును అరికట్టి తనలో ఉన్న దివ్యాత్మే తన సత్యస్వరూపమని గ్రహించాలని ఆదేశించేవారు. అటువంటి దివ్య భావాలను ఎంతో ప్రేమతో మీరు భక్తులతో జరిపిన సంభాషణలలో ఎంతో హృద్యముగా వివరించేవారు. అలాంటి ఉదంతాలని ఉదహరిస్తూ మా గళముల ద్వారా నేడు గాన కుసుమ మాలను మీ పదసన్నిధికి సమర్పించబోతున్నాం. నిర్మల హృదయ విరాజిత చరణమైన మీ దివ్యశ్రీ చరణాలను మా మనసులలో ముద్రించుకొని గానం ప్రారంభించబోతున్నాం. ఆలకించండి స్వామి.

స్వామి ఒకసారి ఒక మహాభక్తునితో మాట్లాడుతూ పోతన అన్న మాటకి అర్థం తెలుసా అని అడిగారట. దానికి ఆ భక్తుడు ఏవేవో సమాధానాలిస్తే స్వామి అవన్నీ కాదని, పోతన అంటే తన అనే భావాన్ని పోగొట్టుకుని భాగవతన్ రాసిన మహాభక్తుడు పోతన అని అన్నారట. మనం పోతన అన్న పదం ఎన్నో మార్లు వినుంటాం, కాని ఇటువంటి ఆలోచన మనకెప్పుడూ రాలేదు కదా. తన అనే భావాన్ని పోగొట్టుకుని నిస్వార్థంగా భాగవతాన్ని రచించి దానిని ఆ శ్రీరామచంద్రునికే అంకితం చేసిన మహాభక్తుడు పోతన. అంటే స్వామి మాటలలో ఏమిటి అంతరార్థం? మనందరం కూడా ఏ పని చేసినా మనము చేస్తున్నాము అన్న భావాన్ని పోగొట్టుకుని స్వామే మన ద్వారా చేయిస్తున్నారు అన్న భావనని పెంపొందించుకోవాలనే కదా. అంటే మనందరి గురుతర బాధ్యత మనము పోతనలుగా మారడమే అని స్వామి చెప్పిన మాటలకు అంతరార్థం. స్వామి ఎంత చక్కగా వివరించారో కదా. కాని మనసు మాయకు లోనయ్యే మనం అంతటి ఆధ్యాత్మిక పరమావధిని అధిరోహించగలమా? అందుకనే స్వామి మమ్మల్ని పరాకు చూడక నీ దరికి చేర్చుకుని మా జీవితాలను ఉద్ధరించవయ్యా అని వేడుకునే పరాకు చూడకు హరా వేడితిని ప్రభో సాయిదేవా అన్న గానాన్ని ఆలపించబోతున్నాం. ఆలకించండి స్వామి.

స్వామి, సర్వాంతర్యామి మీరు. సకల చరాచరములందో వ్యాపించియున్న మీ పదములను విడజాలక జన్మముక్తి సాఫల్యమైన దివ్యాత్మ జ్ఞానాన్ని మా మనసులలో ముద్రించుకునే శక్తిని ఇమ్మని ప్రార్థిస్తూ నీ పదములను విడజాలమయా అన్న గానాన్ని గానం చేయబోతున్నాము. ఆలకించండి స్వామీ.

స్వామి మరొక్కసారి ఒక మహాభక్తినితో సంభాషిస్తూ డిటాచ్మెంట్ అన్న పదానికి అర్థమడిగారట. దానికి ఆ భక్తుడు, స్వామి, అరిషడ్వర్గాలని అరికడుతూ దేహాత్మభావాన్ని వీడి నిష్కామకర్మ ద్వారా డిటాచ్మెంట్ని తెలుసుకోవాలి స్వామి అన్నాడట. దానికి స్వామి, అంత పొడుగు సమాధానం అక్కర్లేదు బంగారు, డిటాచ్మెంట్ అంటే డీప్ అటాచ్మెంట్ విత్ గాడ్ అన్నారట. ఆహా, స్వామి ఎంతో ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక నిగూఢార్థాలను మనకు తెలిసిన పదాల ద్వారా ఎంత సరళతరం చేశారో కదా. డీప్ అటాచ్మెంట్ విత్ గాడ్ అంటే భగవంతునితో తీక్షణమైన తీవ్రమైన సంబంధాన్ని ఏర్పరచుకోగలిగితే అన్ని అనవసర బంధాలు వాటంతటవే తొలగిపోతాయి అన్నది స్వామి అర్థం. మరి మనందరం స్వామిని ప్రార్థిస్తున్నాము గాని తీవ్రమైన బంధాన్ని, అదే స్వామి ఎప్పుడూ చెప్తారు కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అని, ఆ ఎరుక మనకి ఉందని ఎరుకపరుచుకుంటున్నామా? అదే మనందరి బాధ్యత. అంటే డీప్ అటాచ్మెంట్ విత్ గాడ్ అన్నదే మన తారక మంత్రం. మనం అటువంటి భావాలని ఇప్పుడు ప్రకటించే మరొక హృద్యమైన గానాన్ని స్వామి పదసన్నిధికి సమర్పించబోతున్నాం. స్వామి ఆలకించండి.

0: స్వామి, మీ దివ్యగాత్రం నుండి వెలువడిన దివ్యాత్మ స్వరూపులారా అన్న మహామహిమాన్విత మంత్రం మా అందరి ఆధ్యాత్మిక సాధనలకు ఆలవాలమని గ్రహించి, ఈ విషయాన్ని నిత్యం గుర్తుంచుకొని మిమ్ములను చేరే శక్తిని మా అందరికీ ప్రసాదించండి స్వామి. మరొకసారి మీ దివ్య సంభాషణలలో జాలువారిన అనేక ఉదంతాలను ఉదహరిస్తూ గానం చేయగలిగే అవకాశాన్ని మా అందరికీ ప్రసాదించినందుకు మీకు వేవేల కృతజ్ఞతలు స్వామి. జై సాయిరాం.
1: అజ్ఞాన తిమిరంలో మాయలో కొట్టుమిట్టాడే మానవాళిని ఉద్ధరించడమే భగవాన్ శ్రీ సత్యసాయి సంకల్పం. అందుకోసం అనంతమైన వైదిక విజ్ఞానాన్ని సులభమైన ఆచరణాత్మకమైన విశ్వజనీన సత్యాలుగా స్వామి మనకు అందించారు. అవే వాహినుల పేరిట 15 సంపుటాలుగా వెలువడ్డాయి. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు వస్తువులుగా ఒక దివ్య ప్రవాహంగా స్వామి అందించిన ఈ వాహినులు సాధకుల హృదయాలను పవిత్రము గావించి తామెవరూ తెలుసుకోవాలన్న తీవ్ర జిజ్ఞాసను రేకెత్తిస్తాయి. తద్వారా సాధకులు తమలోని అంతర్లీనంగా ఉన్న దివ్యత్వాన్ని చవిచూసి ముక్తిధామాన్ని చేరుకునేందుకు ఉపకరిస్తాయి.
2: సత్యసారము తెలిసికోరన్నా, ఈ తత్వమెరిగి జన్మముందన్నా. సత్యసారము

విడచి నింద్యమైన తాము చేకుని అందమైన ఆత్మ విడచి నింద్యమైన తనువు లేనని అందమైన ఆత్మ విడచి నింద్యమైన తనువు లేనని తలపు వీడి శాసితంబుగా తత్వభావము ఎరుగన్న సత్య

0: హే,
1: సారీ అండి, నన్నేనా?
0: అవును బ్రో, ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైమా?
1: అవునండి.
0: ఫనీ, నా కార్డులో ఎన్ని మైల్స్ ఉన్నాయో నాకే తెలీదు. లెక్క పెట్టడం ఎప్పుడో మానేసా.
1: ఓ, నీది మైల్స్ కార్డా? నైస్. నాది మాస్టర్ కార్డ్.
0: అది క్రెడిట్ కార్డ్, ఇది ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ కార్డ్. ఆ తేడా తెలియకపోతే సారీ, ప్లీజ్ డోంట్ మైండ్. లైఫ్ లో 25% వేస్ట్ అయిపోయినట్టే.
1: 25%?
0: మరి టైమ్ తో పరిగెత్తాలి బ్రో. నువ్వు కనీసం నడుస్తున్నట్టు కూడా లేవు. యునో, నేను ఈరోజు 15,000 స్టెప్స్ వేసా. నీవు ఆ చిన్న స్టెప్స్ చూపిస్తోంది.
1: పావుదక్కు 8 అండి.
0: వాట్? టైం కాదు బ్రో, స్టెప్స్. నువ్వు నడుస్తుంటే నీ వాచ్ నిన్ను ట్రాక్ చేయదా?
1: ఏంటి, వాచ్ నడుస్తుందో లేదో నేను చెక్ చేస్తుంటాను, గాని నేను నడుస్తున్నానో లేదో వాచ్ ఎలా చెక్ చేస్తుందండి?
0: ఓ గాడ్, వాచ్ నీలా కాకుండా స్మార్ట్ అయితే చెక్ చేస్తుంది. చూడ్ బ్రో, మనం ఎన్ని మినిట్స్ వర్కౌట్ చేసాం, ఎన్ని అవర్స్ పడుకున్నాం, ఎన్ని క్యాలరీస్ తిన్నాం, ఎన్ని మెయిల్స్ చేసాం, ఇవన్నీ ట్రాక్ చేసుకోకపోతే సారీ అగైన్ బ్రో, లైఫ్ లో 50% వేస్ట్.
1: అబ్బా, అంటే 50% టైం వేస్టా?
0: అవును, నీ టైం కాదు, నీతో మాట్లాడి నా టైం వేస్ట్. ఓకే బ్రో, చావ్.
1: చావా? అదేంటండి అంత మాట అనేసారు? వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చావు అనేసారు?
0: చిల్ బ్రో, స్పానిష్ లో చావ్ అంటే గుడ్ బై అని. కనీసం ఒక్క యూరోపియన్ లాంగ్వేజ్ కూడా రాకపోతే, ఇందాక 50% అన్నాను కదా, దాన్ని 75 చేసుకో. లైఫ్ 75%.

0: సార్, మీ ఐడి ప్లీజ్.
1: షూర్. ఓ వావ్, నా వాలెట్ ఇంట్లో మర్చిపోయాను. సారీ, కానీ నేను ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ని. హియర్, చెక్ మై మైల్స్ కార్డ్.
0: అవును సార్, మిలియన్ మైల్స్.
2: కానీ మీరెవరో నాకు తెలియదు కదా సార్, నాకు ఐడి కావాలి. మీరెవరు?
0: ఎక్స్క్యూజ్ మీ, నా ఐడి.
2: థ్యాంక్ యూ సార్, ఎయిర్ మోక్షకి స్వాగతం.
0: థ్యాంక్ యూ సార్. సార్ సార్, మీ కార్డులో మైల్స్ ఉన్నాయి, వాచ్లో మెయిల్స్ ఉన్నాయి, మాటలో స్పానిష్ రింగింగ్, కానీ జేబులో మాత్రం ఐడి మిస్సింగ్. సో ఫ్లైట్ కూడా మిస్సింగ్. లైఫ్ సంగతి ఏమో గాని, ఇదిగో ఈ టికెట్ మాత్రం 100% వేస్ట్ సార్.
1: 100% వేస్ట్? కమ్ ఆన్, ఐ యామ్ ఎన్ ఐవీ లీగ్ గ్రాడ్యుయేట్ మ్యాన్.
2: ఐవీ కాదు సార్, ఐడి కావాలి. ఐడి,
0: ఐవీ ఓకే, కానీ అంతకన్నా ముందు మనకు కావాల్సింది ఐడి. జీవితం మొత్తంలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న, నేనెవరు? ఈ దేహాన్నా, ఈ మనసునా, లేక బుద్ధినా? అసలు నేనెవరు? ఫైండ్ అవుట్.

0: ఎవరిని? నేను ప్రశాంత్ని, అంతే కదా ప్రశాంత్, అందరూ అలాగే కదా పిలుస్తారు.
1: హాయ్ సార్, నమస్తే అండి. ఇది ప్రతాప్ గారి ఇల్లేనా అండి?
0: సారీ కాదండి.
2: ఎవరు, ఎవర్రాది, ఎవరు వీరేశ్వేనా? ఎంత మారిపోయావురా
1: నువ్వు, చాలా మారిపోయావు రుక్మిణి.
2: రారా లోపలికి.
0: అమ్మా, ఆయన వెతుకుతుంది ఎవరో ప్రతాప్ అంట, నేను ప్రశాంతని కదా.
2: లేదురా, నువ్వు ప్రతాప్వే.
0: నేను ప్రతాప్రా?
2: నీకు చిన్నప్పుడు పెట్టిన పేరు ప్రతాపు. స్కూల్లో చేర్చాక రిజిస్టర్లో రాయిస్తుంటే ఆ మాస్టర్కి సరిగ్గా వినపడక ప్రశాంతు అని రాశాడు. అదే ఉండిపోయింది.
0: అంటే నేను ప్రశాంతను కాదన్నమాట, ఇప్పుడు ప్రతాపను కూడా కాదు. అంటే అసలు నేను నా పేరే కాదు. మరేంటి, పేరు మారినా బాడీ మారలేదు కదా. ఈ బాడీని నేను, రైట్, ఈ బాడీనే నేను, ఈ బాడీనే నేను. అవునండి, ఇందాక నన్ను చూసి ప్రతాప్ ఇల్లేనా అని ఎందుకు అడిగారు? నన్ను చిన్నప్పుడు చూశారు కదా, మరి గుర్తుపట్టలేదా?
1: ఎలా గుర్తుపడతాను బాబు, చిన్నప్పుడు నువ్వున్నది ఇలాగా, ఇప్పుడు ఇలాగా.
0: ఓ, అంటే బాడీ కూడా మారిపోయింది. సో నేను బాడీని కూడా కాదనమాట. మరేంటి మరేంటి, ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదే. ఓ, ఆలోచనలు, ఎస్, నేను ఈ ఆలోచనల్ని, ఈ మనసుని, అదైతే బాడీలాగా పెరగడానికి తరగడానికి రూపం లేదు కదా. ఎస్, నేను మనసుని.
3: కానీ ఒక్క మాట అత్తయ్య గారు, ఈయనకి ప్రశాంత్ అనే పేరే కరెక్ట్. ఎప్పుడు చూసినా ఎంత ప్రశాంతంగా ఉంటారు. ప్రతాపం, కోపం ఇవన్నీ మా ఆయనకు సరిపడవులేండి.
2: ఆ, బానే ఉంది. గుడ్డొచ్చి పిల్ల నిక్రించడం అంటే ఇదే. నువ్వు వీణి చేసుకుంది ఎప్పుడు?
3: మూడేళ్లయింది అత్తయ్య.
2: దానికి ముందు 30 ఏళ్లున్నాయి. వీడికి ముక్కు మీద కోపం అప్పుడు. అప్పట్లో వాణ్ణి చూస్తే నువ్వు ప్రతాపే కరెక్ట్ పేరంటావు. పెళ్లైన తర్వాత నువ్వు పుట్టపర్తికి తీసుకెళ్లబట్టి వీడి మనసు మారింది, ప్రశాంతంగా అయ్యాడు.
0: ఓ, అంటే మనసు కూడా మారిపోయింది, నేను మనసును కూడా కాదనమాట. మరేంటి మరేంటి, ఆ మనసు కన్నా సూక్ష్మమైందేంటి? అది బుద్ధి. ఎగ్జాక్ట్లీ, ఆ బుద్ధి నేను. తెలిసిపోయింది, నేను బుద్ధిని.
3: కోపంగా ఉండేవారేమో కాని ఈ సిగరెట్లు తాగుడు లాంటివేం లేవు కదా అత్తయ్య.
2: పెళ్లికి ముందు అవి కూడా వెలగబెట్టాడమ్మా. అంతా స్వామిదయ్యే, అవన్నీ మానేశాడు.
0: ఆ రోజుల్లో నా బుద్ధికి అది తప్పేం కాదనిపించింది. స్వామి తెలిసాక, స్వామి మాటలు విన్న తర్వాత అది తప్పని తెలిసింది. నా బుద్ధి మారింది, నా బుద్ధి మారింది, నా బుద్ధి మారింది. బుద్ధి కూడా మారిపోయిందా? కానీ అంతకు ముందు ఉందే నేనే, ఇప్పుడుందే నేనే కదా. అంటే బుద్ధి కూడా నేను కాదన్నమాట. మరేంటి,

0: తిగన్న సూక్ష్మమైంది ఆత్మ. ఎస్, ఆత్మే నేను, నేను ఆత్మని, ఆత్మే నేను, నేనే ఆత్మ, నేనే ఆత్మ, నేనే ఆత్మ. ఏంటి,
1: మీరు ప్రతాపంలోకి వెళ్లకుండా ప్రశాంతంగానే ఉంటాను అంటేనే చెప్తాను.
0: చెప్పు, నేనిప్పుడు ప్రశాంతనే, ఎప్పుడు ప్రశాంతనే.
2: నా ఫేవరెట్ షర్ట్ ఇది, బంగారం లాంటి నా ఫేవరెట్ షర్ట్ కి చిల్లు పెట్టేసావా?
1: ఇస్త్రీ చేస్తుంటే పాలవాడు వచ్చాడు, అలా వెళ్లి పాలు తీసుకుని ఇలా పొయ్యి మీద పెట్టి అలా 2 నిమిషాలు కాచేసి ఇలా వచ్చేసారు. అప్పటికే ఎలా అయిపోయిందో ఇలా అయిపోయిందండి.
2: ఆ పాలతోనే అలా కాఫీ చేసి ఇలా నాకు ఇచ్చేసి అప్పుడు వెళ్లాల్సింది షర్ట్ దగ్గరికి.
1: అలానే చేశానండి.
2: కాఫీ ఒలక పోస్తే ఉతుక్కునే అవకాశం ఉంది, ఏకంగా కాల్ చేసేస్తే అతుక్కునే అవకాశం లేదే.
3: ఏంట్రా తెగ పేలుతున్నావు, కాలింది షర్టే కదా, ఏదో నిన్నే కాల్ చేసినట్టు, నిన్నే చించేసినట్టు తెగ బాధపడిపోతున్నావు.
2: ఇది నా లక్కీ షర్ట్ అమ్మా.
3: ఏంట్రా, ఓ నా షర్ట్ నా షర్ట్ అని గింజుకుంటున్నావు. నీ షర్టే కానీ నువ్వు వేరు, నీ షర్ట్ వేరు, అది గుర్తుపెట్టుకో.
2: ఏమన్నా ఇప్పుడు?
3: అది గుర్తుపెట్టుకో అన్నాను.
2: దాని ముందేమన్నావు?
3: నీ షర్టే కానీ నువ్వు వేరు, నీ షర్ట్ వేరు.
2: నా షర్ట్ అంటే నేను వేరు, షర్ట్ వేరు. అలాగే నేనే ఆత్మని అంటే నేను వేరు, ఆత్మ వేరు.

0: ఈ బాడీనిచ్చిన దేవుడు మనసుని మార్చిన దేవుడు, బుద్ధిని తెప్పించిన దేవుడు. ఆయన్నే అడుగు.
1: నేను సన్యాసిని కాదు, నేను యోగిని కాదు, నేను భోగిని కాదు, నేను త్యాగిని కాదు, నేను నేనే, నేను నేనే,
0: నేను నేనే, నేను నేనే. ఎస్, నేను నేనే. అది సరే, కానీ ఇది రియలైజ్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? నా కష్టాలు తగ్గుతున్నాయా?

0: ప్రశాంతం పచ్చి మోసగాడు. జీవితమంతా ధర్మం ఆత్మ అంటూ వేదాంతాలు వల్లించిన ఈ పెద్ద మనిషి సేవా కార్యక్రమాల ముసుగులో విదేశాలకు కోట్ల రూపాయలు మళ్లించాడు. ఇతని బండారం బయటపడింది. సమాజం ఇతన్ని క్షమించదు.
1: ఏంటి తాతయ్య ఇది? ఎప్పుడూ ఆత్మధర్మం ఆత్మధర్మం అన్నావు. 70 ఏళ్ల తర్వాత నువ్వు చెయ్యని తప్పులు నీ మీద వేసి ఇన్ని మాటలంటున్నారు. ఈ ఆత్మధర్మం వల్ల నీకొచ్చిన ఉపయోగం ఏంటి తాతయ్య?
2: ఆత్మ నిమగ్నత

0: ఐమ్ వెరీ సారీ టు టెల్ యూ, మీకు మెనంజైటిస్ ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి పాకింది. మీరు ఏ మినిట్లో అయినా కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ స్టేజ్ నుంచి మళ్ళీ తిరిగి వస్తారో నేను చెప్పలేను. ఫ్యామిలీతో ఏమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే.
1: నేను ఈ దేహాన్ని కాదు, నేను నేనే అనే సత్యంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ నన్ను ఏమీ చేయలేదు.

0: ఇట్స్ ఎ మిరాకిల్. కనీసం బ్రతుకుతారో లేదో అనుకున్న పరిస్థితి నుంచి జస్ట్ 9 రోజుల్లో ఎలాంటి డ్యామేజ్ లేకుండా స్పృహలోకి రావడం, దిస్ ఇస్ అన్బిలీవబుల్.
1: ఆత్మ నిమగ్నతే సత్యం, అంతర్ముఖీనత.
2: అంటే ఏంటో చెప్పు తాత.
3: ప్రశాంత్, కంపెనీ మొత్తం మునిగిపోయింది, చేతిలో చెల్లి గవ్వలేదు. రేపొద్దున బ్యాంకు వాళ్ళు వచ్చి నీ ఇల్లు కూడా జప్తు చేస్తారు. నేనైతే భయంతో చచ్చిపోయానమ్మా, నువ్వేమో అలా సైలెంట్ గా కూర్చున్నావు.
1: నా దృష్టిని నా అంతర్ముఖంలో ఉన్న ఆత్మ వైపు తిప్పినప్పుడు బయటి ప్రపంచపు తుఫాను ఏది నా శాంతిని కదల్చలేదు.
3: ప్రశాంత్, నిజం చెప్పాలంటే మన కంపెనీ పని అయిపోయింది అనుకున్నాను. కానీ అంత పెద్ద ఆర్థిక పతనం జరిగినా నువ్వు బ్యాలెన్స్ కోల్పోకుండా చూపించిన ఆ పీస్ ఆఫ్ మైండ్ చూశాకే క్లయింట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనకి డీల్ ఇచ్చారు. వీఆర్ బ్యాక్ ఇన్ ద గేమ్.
1: నా దృష్టిని అంతర్ముఖంలో ఉన్న ఆత్మ వైపు తిప్పినప్పుడు బయటి ప్రపంచపు ఏ తుఫాను నా శాంతిని కదల్చలేదు. అంతర్ముఖీనతే శాంతి, స్వస్వరూప నిష్ట అంటే ఏంటో చెప్తాను.
2: నా లైఫ్ నాశనం అవ్వడానికి నువ్వే కారణం. ఎప్పుడు నీ వర్క్, నీ సర్వీస్ యాక్టివిటీస్, నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వంటే నాకు అసహ్యం.
1: నేను ఈ అహంకారాన్ని కాను, నా స్వస్వరూపం ప్రేమ అని తెలుసుకున్నప్పుడు వాడి ద్వేషాన్ని కూడా నా ప్రేమ చేయించగలదు.

0: క్షమించున్నా అన్నా. నేను నిన్నెంత సహించుకున్నా, ఎన్ని మాటలన్నా నువ్వు నా మీద కోప్పడలేదు సరికదా. నా గురించి అన్ని పట్టించుకుంటూనే ఉన్నావు. నీ ప్రేమ ముందు నా ద్వేషం ఓడిపోయింది నాన్న. యు ఆల్వేస్ కేర్డ్ ఫర్ మీ. సారీ నాన్న.
1: నేను ఈ అహంకారాన్ని కాదు, నా స్వస్వరూపం ప్రేమ అని తెలుసుకున్నప్పుడు నీ ద్వేషాన్ని కూడా నా ప్రేమ జయించగలదు.
2: ప్రశాంతిని పబ్లిక్ గా ఉరి తీసినా తప్పులేదు. అసలు ఇలాంటి వాళ్ళను
3: తాత, అదేంటి ఆత్మ నిమగ్నత, అంతర్ముఖత, అంతర్ముఖీనత,
1: స్వస్వరూప నిష్ఠ,
3: అదే. అవన్నీ మిమ్మల్ని ఇప్పటి వరకు రక్షించాయి, కరెక్టే. కానీ మీరు సమాజానికి ఇంత చేశాక కూడా ఇప్పుడు సమాజం అంతా మీ మీద ఎన్ని అబద్ధపు నిందలు వేస్తుంటే మీకు కోపం రావట్లేదా తాత? నాకైతే వాణ్ణి
1: అంతా స్వామి అన్న బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు నిందించే వాళ్లలో కూడా ఆ స్వామే కనిపిస్తారు. అప్పుడు మనలో కక్ష కాదు, అహింస మాత్రమే మిగులు.

సంచలన నిజం. 9 ఏళ్ల క్రితం కన్ను మూసిన ప్రశాంత్ గారిపై వచ్చిన ఆరోపణలన్నీ కేవలం ఒక కార్పొరేట్ కుట్రాని తేలింది.

డీప్ ఫేక్ అని సరికొత్త ఏ ఎనాలిసిస్ లో రుజువైంది. ఇదే ప్రోగ్రామ్ లో 9 ఏళ్ల క్రితం ఆయన్ని పబ్లిక్ గా ఉరి తీయాలి అన్నాను. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ లో నేనే నిందితుడిలా నిల్చున్నాను. ప్రశాంత్ గారు నిజంగానే ఒక గొప్ప నిస్వార్థ సేవకుడు. ఆయన పవిత్రత నేడు నిరూపితమైంది.

ఆ స్వామి అన్న బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు నిందించే వాళ్లలో కూడా ఆ స్వామే కనిపిస్తారు. అప్పుడు మనలో కక్ష కాదు, అహింస మాత్రమే మిగులుతుంది.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, marking the 25th year of spreading Bhagwan's message of pure love to every corner of the world, the Silver Jubilee celebrations of Sri Satya Sai Media Center will be held tomorrow, the 29th of August, here in Prashanti Nilayam. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:20, the morning program will commence comprising talk by Sri Shashidhar Shankara, volunteer, Sri Satya Sai Media Center, talk by Ms. Nirmala Dinesh, volunteer, Sri Satya Sai Media Center, dance presentation titled Swagatam by children, a devotional music program titled Pancha Amritam by the volunteers of Sri Satya Sai Media Center. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the evening program will commence comprising talk by Sri Sundar Swaminathan, Director, Sri Satya Sai Media Center, a documentary presentation, a devotional musical offering filled with loving gratitude titled Hari Bhajan Bina by the staff members of Sri Satya Sai Media Center, followed by a prize distribution ceremony for the contest winners conducted by the Sri Satya Sai Media Center. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divya Anugra Asisalato 25 వసంతాల నుండి ప్రపంచ నలుమూలలకు సాయి భగవానుని దివ్య ప్రేమ సందేశాన్ని వ్యాప్తింపజేస్తున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ యొక్క రజతోత్సవ వేడుకలు రేపటి రోజు ఆగస్టు 29వ తేదీన ప్రశాంతి నిలయంలో జరగనున్నాయి. సాయి కులవంత్ సభామండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:20 నుండి ఉదయం కార్యక్రమాలు ఈ క్రమంలో జరుగుతాయి. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్లో వాలంటీర్లుగా సేవలందిస్తున్న శ్రీ శశిధర్ శంకరా గారిచే ప్రసంగము, తదుపరి నిర్మలా దినేష్ గారిచే ప్రసంగము, అనంతరం స్వాగతం పేరిట చిన్నారులచే నృత్య సమర్పణ, తదుపరి శ్రీ సత్యసాయి మీడియా సెంటర్లో సేవలందిస్తున్న వాలంటీర్లు పంచ అమృతం పేరిట కృతజ్ఞతాపూర్వకంగా భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 నుండి సాయంకాలం కార్యక్రమాలు ఈ క్రమంలో జరుగుతాయి. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ డైరెక్టర్ శ్రీ సుందర్ స్వామినాథన్ గారిచే ప్రసంగము, డాక్యుమెంటరీ ప్రదర్శన, శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ సిబ్బందిచే హరి భజన బినా పేరిట కృతజ్ఞతాపూర్వకంగా భక్తి సంగీత కార్యక్రమం సమర్పణ, తదుపరి శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ వారు నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.